0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహో వన్. CPA Platinum Sponsor Realtor Lavanya Duvi Travel Partner Travelopod Powered by Realtor Nagaraj Annaya.
7: Still thinking about your next move? Stop. Get into AI powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
8: TNC apply. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guaranteed.
1: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లుకల నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్.com presents India Property Expo. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ NCR, ముంబై, పూణే, మైసూర్, మంగళూర్, వైజాగ్, విజయవాడ, కోచి, కోడికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM, ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్, అన్ ఈవెంట్ బై మై స్క్వేర్ ఫీట్.
1: Receive a free puja thali and a special darshan.
0: You heard it right. Only at Ganpati Bappa Moriya, Bay Area's grandest Ganesh festival on September 19th at San Ramon City Center. You can receive a free puja thali and a ticket to special darshan. Limited slots only. To book your slot and receive the free puja thali, go to namastebayarea.com. That is namastebayarea.com. Ganpati Bappa Moriya. Free entry, free park. From 12 p.m. to 10 p.m. For details, log on to namastebayarea.com.
1: Did you know the American Association of Orthodontists recommends that children have their first orthodontic checkup by age 7? At USmile Dental, we provide comprehensive orthodontic care for children, teens and adults, from early intervention to complex cases. With a board-certified orthodontist, Dr. Chaya Kamath, and general dentist, Dr. Puppala, we're here to meet your family's dental and orthodontic needs. Orthodontic consultation is free, and for your convenience, we're open Saturdays. Call 408-361-8133 today to schedule your free consultation.
3: USmile Dental, Santa Clara, Morgan Hill and Gilroy. Chirakalam nilichipoye chirunavu kosam.
4: Hi everybody, I'm Sakina Kev.

విరుజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. ప్రపంచ డిటెక్టివ్ సాహిత్య చరిత్రలో అత్యంత ప్రసిద్ధ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్. ఆ పాత్ర సృష్టికర్త ప్రముఖ బ్రిటిష్ రచయిత సర్ ఆర్థర్ కోనన్ డాయల్. ఆయన జీవనరేఖలు రెండవ భాగం ఈరోజు. గత వారం మొదటి భాగంలో షెర్లాక్ హోమ్స్ పాత్ర గత 140 సంవత్సరాల క్రిందట సృష్టించిన, శతాబ్దం పైగా ఇంకా కొనసాగిస్తున్న సంచలనాల గురించి మాట్లాడుకున్నాం. ఆర్థర్ కోనన్ డాయల్కి ఆ పాత్ర పట్ల అస్సలు ఆసక్తి లేదు అన్న ఆశ్చర్యకరమైన అంశాన్ని కూడా ప్రస్తావించుకున్నాం. కోనన్ డాయల్ జీవన రేఖల్లో కష్టాలమయమైన ఆయన బాల్యం, బంధువుల సహాయంతో మెడిసిన్ చదవడం, ప్రాక్టీసు సరిగా సాగని కారణంగా కాలేజీలో ఉండగా ప్రారంభించిన రచనా వ్యాసంగాన్ని కొనసాగించడం, అయినా పెద్దగా పేరు రాకపోవడం, షెర్లాక్ హోమ్స్, డాక్టర్ వాట్సన్లు ప్రధాన పాత్రలుగా 2 నవలలు రాసినా గుర్తింపు రాకపోవడం, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఆ క్రమంలో 1891 మధ్యలో షెర్లాక్ హోమ్స్ ప్రధాన పాత్రగా రాసిన మొట్టమొదటి చిన్న కథ సంచలనం సృష్టించింది అన్న అంశం దగ్గర మొదటి భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ రెండో భాగంలో మాట్లాడుకుందాం. 1891కి కోనన్ డాయల్ వయసు 29 సంవత్సరాలు. వివాహమై ఒక పాప కూడా జన్మించింది. కంటి డాక్టర్గా కొత్త ప్రాక్టీసు ప్రారంభించినప్పటికీ ఆదాయం లేదు. అలాగే రచయితగా ఆదాయము అంతగా పేరు రాకపోయినా రచనలు చేయడం మాత్రం మానలేదు. షెర్లాక్ హోమ్స్ నవలల పంధా మార్చి అవే పాత్రలతో చిన్న చిన్న కథలు రాయాలి అని నిర్ణయించుకున్నాడు కోనన్ డాయల్. కారణం, నవలలు సీరియల్గా వస్తే మధ్యలో 1-2 సంచికలు చదవలేకపోతే ఆ తర్వాత కథ పాఠకులకు అర్థం కాదు, వాళ్లకు ఆసక్తి పోతుంది. అలా కాకుండా ఏ నెలకు ఆ నెల పూర్తయ్యే చిన్న కథలు సీరియల్గా రాస్తే పాఠకులు 1 నెల చదవకపోయినా ఇబ్బంది లేదు, తర్వాత నెల చదువుకోవచ్చు. ఈ ఆలోచనతో షెర్లాక్ హోమ్స్ ప్రధాన పాత్రగా 2 చిన్న కథలు రాసి అప్పుడే కొత్తగా ప్రారంభమైన ద స్ట్రాండ్ మ్యాగజైన్ అనే పత్రికకు పంపించాడు కోనన్ డాయల్. కొత్తదనం కోసం ఎదురుచూస్తున్న ఆ పత్రికకు కోనన్ డాయల్ ప్రతిపాదించిన నెలకి 1 కొత్త కథ సీరియల్గా ప్రచురించడం అనే ఆలోచన నచ్చింది. అట్లా 1891 జులైలో ప్రచురితమైన తొలి షెర్లాక్ హోమ్స్ చిన్న కథ ద స్కాండల్ ఇన్ బొహీమియా 100-120 పేజీల నవల కాకుండా 10-12 పేజీల్లోనే పూర్తి డిటెక్టివ్ కథ పాఠకుల్ని విపరీతంగా ఆకర్షించింది. అలాంటి ప్రయోగం అప్పటి వరకు జరగలేదట, అదే మొదటిసారి. ఈ స్కాండల్ ఇన్ బొహీమియా కథాంశం ఏమిటంటే, బొహీమియా రాజు షెర్లాక్ హోమ్స్ని 1 కేసు కోసం నియమించుకుంటాడు. తన 1 ప్రేయసి గాయని ఐరీన్ యాడ్లర్తో కలిసి ఉన్న ఫోటోలు ఆమె దగ్గర్నుంచి తెచ్చిపెట్టాలి అని. ఎందుకంటే ఇప్పుడు ఆ రాజుగారు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ మాజీ ప్రేయసి కనుక తన ఫోటోలు బయట పెడితే పెళ్లి చెడిపోయే ప్రమాదముంది. అక్కడ్నుంచి షెర్లాక్ హోమ్స్ ఆ ఫోటోలను తీసుకురావడానికి చేసే ప్రయత్నాల్లో మారువేషాలు, మిత్రుడు వాట్సన్ సహాయంతో నకిలీ మంటలు సృష్టించడం, ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలతో నడిచి చివరకు అనూహ్యమైన ముగింపు ఇస్తాడు కోనన్ డాయల్. అంతే, ఆ నెలకి ఆ కథ అయిపోయింది. తరువాతి నెలలో షెర్లాక్ హోమ్స్ చేసే మరొక సాహసం. అట్లా మొదటి సంచికలోనే అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్ అని ఒక శీర్షికలాగా ప్రకటించి దానిలో ప్రతి నెల షెర్లాక్ హోమ్స్ 1 కొత్త డిటెక్టివ్ సాహస కథ
రాసేలాగా కానన్ డాయల్తో ఒప్పందం కుదుర్చుకుంది ఆ పత్రిక. 2-3 నెలల్లోనే ఆ పత్రిక చందాదారులు విపరీతంగా పెరిగిపోయారు. షెర్లాక్ హోమ్స్, కానన్ డాయల్ పేర్లు లండన్లోనే కాదు, ఆ పత్రిక అమెరికన్ ఎడిషన్లో కూడా మారుమోగిపోయాయి. ఒక్కొక్క కథకు ఏజెంట్ల కమిషన్ పోను, కానన్ డాయల్కు దక్కింది 25 పౌండ్లు. అంతకుముందు నవల మొత్తానికి 25 పౌండ్లు అయితే, ఇప్పుడు ఒక చిన్న కథకే 25 పౌండ్లు. ఇంకా ఆ రోజుల్లోనే కానన్ డాయల్ ఇన్ఫ్లుయెంజా జ్వరం బారిన పడి 1 వారం రోజుల్లోనే మృత్యువు అంచుల వరకు వెళ్లాడు. అంతకు 3 ఏళ్ల క్రిందట తన సోదరి అదే జ్వరంతో మరణించింది. ఇంకొక వైపు నెల నెలకి ఒక కొత్త కథ రాయాల్సి రావడం, ఎక్కడా నాణ్యత తగ్గకుండా చూసుకోవడం పెద్ద సవాల్గా మారింది. ఇంకా డాక్టర్ వృత్తికి శాశ్వతంగా స్వస్తి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. నెల నెలకి అటు షెర్లాక్ హోమ్స్ పాత్రకి, ఇటు రచయిత కానన్ డాయల్కి అనూహ్యమైన పేరు ప్రఖ్యాతులొచ్చాయి. 1892 మధ్యకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం 12 కథలు పూర్తి చేశాడు కానన్ డాయల్. అదే 1892 అక్టోబర్లో పుస్తకంగా విడుదలైనప్పుడు మొదటి నెలలోనే 10,000 కాపీలు అమ్ముడుపోయాయట. ఇంగ్లాండులోనే కాదు, అమెరికాలో కూడా అదే సంచలనం. ప్రతి నెల ది స్ట్రాండ్ మ్యాగజైన్ విడుదలయ్యే రోజు లండన్లో పుస్తకాల షాపుల ముందు మైళ్ల పొడవునా పాఠకులు క్యూ కట్టేవాళ్లు. ఆ పత్రికలు కేవలం గంటల వ్యవధిలో హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయేవి. ఒక్కొక్కసారైతే పాత పత్రికలు కావాలి అని డిమాండ్ చేసేవాళ్లట పాఠకులు. రాత్రికి రాత్రే షెర్లాక్ హోమ్స్ కల్ట్ సెలబ్రిటీ అయిపోయాడు. చాలామంది షెర్లాక్ హోమ్స్ నిజమైన డిటెక్టివే అని నమ్మి కానన్ డాయల్కి ఉత్తరాలు రాస్తుండేవాళ్లు. మా ఊళ్ళో ఒక కేసుంది, డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ను పంపించండి అని. పోలాండ్ నుంచి ఒకసారి కానన్ డాయల్కి ఒక ఉత్తరం వచ్చింది. మా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేసుని పరిష్కరించాలి, షెర్లాక్ హోమ్స్ను పంపించండి, ఆయన ఖాళీగా లేకపోతే మీరైనా వచ్చి ఈ కేసు సంగతి చూడండి, మీకు ఎంత పారితోషికం కావాలంటే అంత ధనం ఇస్తాము అని. మరికొంతమంది షెర్లాక్ హోమ్స్ ఇటువైపు వస్తే మా ఊళ్ళో ఆయనకు సన్మానం చేద్దామనుకుంటున్నాము అని రాసేవాళ్లు. ఇలా వచ్చిన ఉత్తరాల్లో ఒక విచిత్రమైన ఉత్తరం, షెర్లాక్ హోమ్స్ మిత్రుడు డాక్టర్ వాట్సన్ మా కస్టడీలో ఉన్నాడు, అతణ్ణి ప్రాణాలతో వదలాలంటే 5,000 పౌండ్లు ఫలానా చోటికి పంపండి అని. అంతగా షెర్లాక్ హోమ్సు, డాక్టర్ వాట్సను ప్రజల్లోకి వెళ్ళిపోయారు. అంత క్రేజ్ తెచ్చుకున్నాక ఏ రచయితైనా ఏం చేస్తాడండి, సౌకర్యవంతంగా అవే కథలు రాసుకుంటూ మరింత పారితోషికం డిమాండ్ చేస్తూ ధనవంతుణ్ణి కావాలి అనుకుంటాడు కదా. కాని కానన్ డాయల్ మాత్రం షెర్లాక్ హోమ్స్కి వచ్చిన పేరుని భరించలేకపోయాడు. ప్రయోగాత్మకంగా డిటెక్టివ్ కథలు మొదలుపెట్టాడు, కానీ వాటినే కలకాలం కొనసాగించాలి అని ఎప్పుడూ అనుకోలేదు. అదే రోజుల్లో ఆయన రాసిన చారిత్రాత్మక నవల ది వైట్ కంపెనీ సీరియల్గా వస్తూ మంచి పేరు తెచ్చుకుంది. కాని షెర్లాక్ హోమ్స్కి వస్తున్న ఖ్యాతి ఆ చారిత్రక నవలకు వస్తున్న ప్రజాదరణను కమ్మేసింది. కానన్ డాయల్కి తెలుసు, డిటెక్టివ్ కథలు తనకి అత్యంత అద్భుత ఆదాయం తెచ్చిపెట్టినా ప్రామాణిక రచయితగా, చరిత్ర గౌరవించే రచయితగా నిలబెట్టలేవు అని. షెర్లాక్ హోమ్స్ పాత్ర రచయితగా తన ఎదుగుదలకు ఆటంకం అనుకున్నాడు. తను సృష్టించిన షెర్లాక్ హోమ్స్ తనని ఒక సెక్రటరీ స్థాయికి దిగజార్చేస్తున్నాడు అని భయపడ్డాడు కానన్ డాయల్. 1892 మొదటి విడత

రాయల్. అయినా గాని ఆ పత్రిక వాళ్లు వదల్లేదు. మీరు రాయకపోతే మా పత్రికే మూతపడుతుంది అన్నారు. వాళ్లను వదిలించుకోవడానికి పారితోషికాన్ని 3 రెట్లు పెంచేశాడు. అయినా సరే ఆ పత్రిక వాళ్లు మహదానందంగా 2 సిరీస్ 12 కథలకు కలిపి 1000 పౌండ్లు ఇస్తాము అని ఒప్పుకున్నారు. ఇంకా కావాలంటే చెప్పండి అని కూడా అన్నారు. షెర్లాక్ హోమ్స్ని ముందుకు నడిపించండి, లేకపోతే పాఠకులు మా మీదకే కాదు మీ మీద కూడా దండెత్తుతారు అన్నారు ఆ ది స్ట్రాండ్ మ్యాగజైన్ వాళ్లు. ఇవన్నీ ఇలా జరుగుతున్న రోజుల్లో షెర్లాక్ హోమ్స్ పాత్రతో సంబంధం లేని రచనలు కూడా కొనసాగిస్తున్నాడు కానన్ డాయల్. అయినా కాని ది స్ట్రాండ్ మ్యాగజైన్ నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోలేక అయిష్టంగానే 1892 డిసెంబర్లో షెర్లాక్ హోమ్స్ 2వ విడత కథల వరుస అంటే 2వ సిరీస్ మొదలుపెట్టాడు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే, ఈ విధంగా ఆర్థర్ కోనన్ డాయల్తో బలవంతంగా షెర్లాక్ హోమ్స్ సిరీస్ రాయించిన ది స్ట్రాండ్ మ్యాగజైన్ పత్రికతోటి ఆయన అనుబంధం జీవితాంతం కొనసాగింది. షెర్లాక్ హోమ్స్ కథలు నవలలు రాసిన రోజుల్లో అవి ఇంకా మిగతా కథలు నవలలు కూడా చాలా వరకు 1891 నుంచి 1930లో ఆయన చనిపోయేదాకా అదే పత్రికలో ప్రచురితమవ్వడం విశేషం. వేరే పత్రికలు కూడా రాశాడు, కాని 40 సంవత్సరాల్లో ఆ ఒక్క పత్రికలోనే వచ్చిన కోనన్ డాయల్ రచనలు 121 కథలు 70 వ్యాసాలు 9 నవలలు 2 ఇంటర్వ్యూలు ఇంకా కొద్ది కవితలు. అలాగే షెర్లాక్ హోమ్స్ కథల సిరీస్కి మొదటి నుంచి బొమ్మలు వేస్తున్న సిడ్నీ ప్యాగెట్ 10 శతాబ్దం పైగా తనొక్కడే కానన్ డాయల్ కథలకు బొమ్మలు వేశాడు. షెర్లాక్ హోమ్స్ కథలు ఇతర కథలు అన్నీ కలిపి దాదాపు 600 బొమ్మలు వేశాడు సిడ్నీ ప్యాగెట్. షెర్లాక్ హోమ్స్కి, కానన్ డాయల్కి, ది స్ట్రాండ్ మ్యాగజైన్కి ఎంత పేరొచ్చిందో ఆ రోజుల్లో చిత్రకారుడు సిడ్నీ ప్యాగెట్ కూడా అంత పేరొచ్చింది. వీళ్లందరితో పాటు అతను కూడా చరిత్రలో నిలిచిపోయాడు. 1908లో అతి చిన్న వయసులో సిడ్నీ ప్యాగెట్ మరణించాకనే ఇతర చిత్రకారులు కానన్ డాయల్ రచనలకు బొమ్మలు వేయడం మొదలుపెట్టారు. ఇంకా ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఆర్థర్ కానన్ డాయల్ రాసిన షెర్లాక్ హోమ్స్ సాహిత్యంలో అధిక భాగం ఆయన చేతిరాత పేజీలు, మొదటిసారి ప్రచురితమైన పత్రికల కాపీలు అతి జాగ్రత్తగా భద్రపరచబడ్డాయి. ఇప్పటికూడా ఇంటర్నెట్లో లభ్యమవుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన రచనలన్నీ ఆయన ఒరిజినల్గా నోట్బుక్లో ఎలా రాసుకున్నాడో మీరు కూడా చూడొచ్చు. దాదాపు 140 సంవత్సరాల క్రిందటి కానన్ డాయల్ చేతి రాత పేజీలు ఒరిజినల్ వర్షన్ ఇప్పటికీ మనకి అందుబాటులో ఉండడం బహుశా ప్రపంచ రికార్డు అయి ఉండాలి. మరొక సంగతి ఏమిటంటే, 1892 నవంబర్లో 2వ సంతానం కొడుకు అలెన్ కింగ్స్లీ పుట్టాడు. ఇట్లా షెర్లాక్ హోమ్స్ 2వ సిరీస్ కథలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న రోజుల్లోనే 1893లో కానన్ డాయల్ జీవితంలో 2 విషాద ఘట్టాలు చోటు చేసుకున్నాయి. మొదటిది 1893 అక్టోబర్లో తండ్రి మరణం. ఆయన సుదీర్ఘకాలం మానసిక చికిత్సాలయానికి పరిమితమై ఆసుపత్రిలో కన్నుమూశాడు. మొదటి భాగంలో చెప్పాను కదా, తండ్రి తన కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఆయనంటే కానన్ డాయల్కి విపరీతమైన గౌరవం ఉండేది. అందుకే ఆయన నిష్క్రమణ కానన్ డాయల్ని తీవ్రంగా బాధించింది. ఇంకా ఆ విషాదం నుంచి కోలుకోకముందే ఆయనకు మరొక షాకింగ్ వార్త, తన భార్యకు క్షయవ్యాధి సోకింది అని. ఆ రోజుల్లో క్షయవ్యాధి అంటే ప్రాణాంతకం, సరైన వైద్యం లేదు. తాను స్వయంగా వైద్యుడే కాబట్టి వ్యాధి తీవ్రత కానన్ డాయల్కి తెలుసు. అయినా కాని మరొక 2 స్పెషలిస్టులకు చూపించాడు. వాళ్లందరూ ఏకగ్రీవంగా చెప్పారు ఆమె జీవించేది మరికొద్ది నెలలు మాత్రమే అని. పిల్లలిద్దరూ పసివాళ్లు, పాప వయసు 3 ఏళ్ళు, బాబు వయసు 7 ఏళ్ళు. కానన్ డాయల్ తనకి తాను సంభాళించుకుని భార్యకు ధైర్యం చెప్పాడు. నీకేం కాదు, నాకోసమైనా నువ్వు బతికి తీరుతావు అని. అప్పటికే రచనల ద్వారా బాగా

0: సంపాదించాడు, ఇంకా సంపాదిస్తున్నాడు. ఆమె ఆరోగ్యం బాగుపడడానికి స్విట్జర్లాండ్లోని దావోస్ నగరానికి తాత్కాలికంగా మకాం మార్చాడు 1893 నవంబర్లో, ఇద్దరు పసిపిల్లల్ని తీసుకుని. ఆ విధంగా 1893 చివరికి లండన్ నగరానికి తాత్కాలికంగా దూరమయ్యాడు. కానీ ఆ నెలలోనే లండన్లో అతిపెద్ద ఉపద్రవం సంభవించింది. ది స్ట్రాండ్ మ్యాగజైన్ పాఠకుల్ని, షెర్లాక్ హోమ్స్ అభిమానుల్ని తీవ్రమైన బాధకు, వేదనకు, విషాదానికి, ఆగ్రహానికి, ఆవేశానికి గురిచేసిన సంఘటన జరిగింది. అదేమిటంటే, కానన్ డాయల్ చేతిలో ఆయనే సృష్టించిన షెర్లాక్ హోమ్స్ పాత్ర దుర్మరణం. అదెలా జరిగిందంటే, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, కానన్ డాయల్ అంచనాలను మించి ఊహాతీతంగా ఎదిగిపోయిన షెర్లాక్ హోమ్స్ పాత్ర నీడలో ఆయన ఇతర రచనలన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి పాఠకులకు. ఎంత బయటకు వద్దామనుకున్నా షెర్లాక్ హోమ్స్ కానన్ డాయల్ని వదలడం లేదు. అందుకే బలవంతంగా రెండో సిరీస్ కొనసాగించాల్సి వచ్చింది. ఆ పాత్రను చంపేస్తానని చెప్తే తల్లి కూడా వద్దు అంది. షెర్లాక్ హోమ్స్ రెండో సిరీస్ దిగ్విజయంగా నడుస్తున్న రోజుల్లో కూడా కానన్ డాయల్లో ఈ అంతర్మథనం కొనసాగింది. ఇప్పుడు మన కథనం ఆగిన 1893 డిసెంబర్ నుంచి ఒక 8 నెలలు ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే, ఆ సంవత్సరం మొదట్లో భార్యాపిల్లలతో స్విట్జర్లాండ్ విహారయాత్రకు వెళ్లాడు కానన్ డాయల్. అక్కడ మెయిరింజెన్ అనే ఊరికి దగ్గర్లో ఉన్న రీచెన్బాక్ జలపాతాన్ని సందర్శించాడు కానన్ డాయల్ భార్యతో కలిసి. అప్పటికే షెర్లాక్ హోమ్స్ రెండో సిరీస్ని అయిష్టంగా కొనసాగిస్తున్నాడు కదా. ఆ జలపాతాన్ని చూసి నిర్ణయించుకున్నాడు షెర్లాక్ హోమ్స్ని చంపేయడానికి ఇదే సరైన ప్రదేశం అని. అక్కడ తను షెర్లాక్ హోమ్స్కి కట్టబోయే సమాధి తన బ్యాంక్ అకౌంట్కి సమాధి అవుతుందని, బంగారు గుడ్లు పెట్టే బాతుని చేజేతులా తనే చంపేస్తున్నానని తెలుసు. అయినా రచయితగా తనే గెలవాలి అనుకున్నాడు. తాను సృష్టించిన షెర్లాక్ హోమ్స్ తనని మింగేస్తుండడం ఇక భరించలేను అనుకున్నాడు. అప్పటికే షెర్లాక్ హోమ్స్ రెండో సిరీస్ కథలు 4-5 నెలలు ముందుగానే ది స్ట్రాండ్ మ్యాగజైన్కి అందిస్తున్నాడు. స్విట్జర్లాండ్లో విహారయాత్ర నుంచి వెనక్కొచ్చాక తుది నిర్ణయం తీసుకున్నాడు. ఆ సంవత్సరం చివరికి అంటే 1893 చివరికి షెర్లాక్ హోమ్స్ రెండో సిరీస్ పూర్తవుతుంది. చివరి కథలో ఆ పాత్రను అంతమొందించాలి అని తల్లికి మళ్లీ ఉత్తరం రాశాడు. అమ్మా, సంవత్సరం క్రిందట నీతో ఈ మాట చెప్తే నువ్వు ససేమిరా వద్దు అన్నావు, కాని ఇప్పుడు తప్పడం లేదు. ఈ షెర్లాక్ హోమ్స్ ప్రభంజనం నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. చివరి ఎపిసోడ్ ఇప్పుడే రాస్తున్నాను, పేరు కూడా ది ఫైనల్ ప్రాబ్లం అని. ఆ విధంగా 1893 డిసెంబర్లో ఆ చివరి కథ ప్రచురితమవ్వడానికి 4-5 నెలల ముందే ది ఫైనల్ ప్రాబ్లం కథ ది స్ట్రాండ్ మ్యాగజైన్కి పంపించేసి చేతులు దులుపుకున్నాడు. ఆ తరువాత తండ్రి మరణం, భార్యకు క్షయవ్యాధి, కుటుంబమంతా స్విట్జర్లాండ్కి వెళ్లడం ఇవన్నీ జరిగాయి. అంటే కానన్ డాయల్ లండన్లో లేని రోజుల్లో 1893 డిసెంబర్ నెల ది స్ట్రాండ్ మ్యాగజైన్లో షెర్లాక్ హోమ్స్ రెండో సిరీసులోని చివరి కథ ది ఫైనల్ ప్రాబ్లం పాఠకుల ముందుకు వచ్చింది. ఆ పత్రిక పాఠకుల చేతికొచ్చాక ఏం జరిగిందో తెలుసుకోబోయే ముందు, అసలు ఆ కథలో ఏముందో, షెర్లాక్ హోమ్స్ని రచయిత ఎలా అంతమొందించాడో తెలుసుకుందాం. ది ఫైనల్ ప్రాబ్లం కథాంశం ఏమిటంటే, షెర్లాక్ హోమ్సు, అతడి మిత్రుడు డాక్టర్ వాట్సన్ వాళ్లకు మాస్టర్ క్రిమినల్ ప్రొఫెసర్ మోరియార్టీతో తలపడే పరిస్థితి వస్తుంది. మోరియార్టీని నేరాల నెపోలియన్ అంటాడు షెర్లాక్ హోమ్స్. అంతర్జాతీయ నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఉంటాడు ప్రొఫెసర్ మోరియార్టీ. తన నేర చరిత్ర అంతా షెర్లాక్ హోమ్స్ చేతిలో ఉంది అని ప్రొఫెసర్ మారియార్టీకి తెలుస్తుంది. తన త్రోవకు అడ్డు రావద్దు అని షెర్లాక్ హోమ్స్ని బెదిరిస్తాడు ప్రొఫెసర్. అయినా కానీ భయపడకుండా తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ పోలీసులకిచ్చి అతడి ప్రతీకారం బారి నుంచి తప్పించుకోవడానికి స్విట్జర్లాండ్ వెళ్లిపోతాడు షెర్లాక్ హోమ్స్. మిత్రుడు వాట్సన్ కూడా తర్వాత అతనితో చేరతాడు. అయితే వాళ్లను వెతుక్కుంటూ వెళ్లిన ప్రొఫెసర్ మారియార్టీకి, షెర్లాక్ హోమ్స్కి ఆ రీచెన్బాక్ జలపాతం దగ్గర హోరాహోరీ పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో ఇద్దరూ కలిసి ఆ జలపాతంలోకి జారిపోతారు. ఆ పోరాటానికి ముందు డాక్టర్ వాట్సన్కి షెర్లాక్ హోమ్స్ రాసిన గుడ్ బై నోట్ దొరుకుతుంది. ఇదండి ది ఫైనల్ ప్రాబ్లం కథ. అంతే, ప్రొఫెసర్ మారియార్టీతో కలిసి షెర్లాక్ హోమ్స్ కూడా జలపాతాల హోరులో కలిసిపోయాడు. ఈ కథ పూర్తయ్యాక తన డైరీలో రాసుకున్నాడు కానన్ డాయల్, కిల్డ్ హోమ్స్ అని. పంజరం నుంచి విడుదలైన స్వేచ్ఛా విహంగంలాగా సంతోషపడ్డాడు. కాని ఆ పత్రిక విడుదల కాగానే ఏం జరిగిందంటే, షెర్లాక్ హోమ్స్ చనిపోయాడు అని లండన్లోని వేలాది మంది పాఠకులు చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని సంతాపం ప్రకటించారు. ది స్ట్రాండ్ మ్యాగజైన్ ఆఫీసు ముందు ఘర్షణలు జరిగాయి. కోపంతో ఏకంగా 20,000 మంది పాఠకులు ఆ పత్రిక చందాను రద్దు చేసుకున్నారు. ఆ సమయానికి డాయల్ స్విట్జర్లాండ్లో ఉన్నాడు కదా. లండన్లోని ఆయన ఇంటికి రోజూ వందల కొద్దీ ఉత్తరాలు వచ్చేవి, యు బ్రూట్ మర్డరర్ అని తిడుతూ రాశారు. కొంతమందైతే ఆయనక్కడ లేడు అని తెలియక ఆయన నివాసం ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇవన్నీ కూడా స్విట్జర్లాండ్లో మంచుకొండల మధ్యనున్న కానన్ డాయల్కి తెలుస్తున్నాయి. ఒకవైపు షెర్లాక్ హోమ్స్ మరణానికి ఆ పాత్ర అభిమానులు దుఃఖ సముద్రంలో మునిగిపోతే, కానన్ డాయల్ ఏమాత్రం చెలించలేదు. అమ్మయ్యా, నేనిప్పుడు స్వతంత్రుణ్ణి, నా ఇష్టం వచ్చినట్లు రాసుకోవచ్చు, ఇంకా ఆ షెర్లాక్ హోమ్స్ పాత్రకు లొంగి ఉండాల్సిన పనిలేదు అని ఊపిరి పీల్చుకున్నాడు. అప్పటికైతే ఊపిరి పీల్చుకున్నాడు కాని తాను అంతమొందించింది తను కల్పించిన పాత్రను కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గుండెల్లో కొలువైన ఒక నేర పరిశోధనా హేతుబద్ధ మేధావిని అని. ఎప్పటికైనా ఆ షెర్లాక్ హోమ్స్ మళ్లీ తిరిగొస్తాడని అప్పుడు కానన్ డాయల్ ఊహించలేదు. అట్లా షెర్లాక్ హోమ్స్ తిరిగొచ్చే నాటకీయ పరిణామానికి మరొక 8 సంవత్సరాలు సమయం ఉంది. అంత దూరం వెళ్లబోయే ముందు ప్రొఫెసర్ మారియార్టీ, షెర్లాక్ హోమ్స్, రీచ్ అండ్ బ్యాక్ జలపాతం, వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు. ది ఫైనల్ ప్రాబ్లం అనేది కల్పిత కథ. షెర్లాక్ హోమ్స్, ప్రొఫెసర్ మారియార్టీలు కల్పిత పాత్రలు. వాళ్లు రీచ్ అండ్ బ్యాక్ జలపాతంలో జారిపోవడం కూడా కల్పితమే కదా. కాని పాఠకులు షెర్లాక్ హోమ్స్తో ఎంతగా మమేకమైపోయారు అనడానికి ఒక ఉదాహరణ, ఆ రీచెన్బాక్ జలపాతం దగ్గర ఒక శిలాఫలకాన్ని ప్రతిష్ఠించారు, ఇప్పటికూడా ఉందండి. షెర్లాక్ హోమ్స్ ప్రొఫెసర్ మారియార్టీతో కలిసి జారిపోయింది ఈ జలపాతం దగ్గరే అని. అట్లాగే ఆ జలపాతానికి సమీప పట్టణమైన మెయిరింజన్లో షెర్లాక్ హోమ్స్ విగ్రహం ఉంది. షెర్లాక్ హోమ్స్కి ఒక మ్యూజియం కూడా ఉంది. అదండి కానన్ డాయల్ కల్పిత పాత్రలు సృష్టించిన సరికొత్త రికార్డు. ఇంకా ఈ సంఘటనలు ముగిసిన 1893 డిసెంబర్ అయిపోయాక 1894 నుంచి కానన్ డాయల్ జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసుకుందాం. అంతకుముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com.
1: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: Dashara Diwali Dhamaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton.
4: Event highlight, 40 feet Ravan Dahan, spectacular fireworks.
3: Ram Leela, Rath Yatra, also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
4: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
3: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya.
5: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. హీస్ అ సీరియల్ ఎంటర్‌ప్రెనర్ అండ్ టెకీ అండ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ రియలైజింగ్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్. హీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ ప్రైసింగ్ అండ్ ద లేటెస్ట్ రియాలిటీ ట్రెండ్స్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ డ్రీమ్ హోమ్ కలని సాకారం చేసుకోవాలంటే కాల్ నాగరాజ్ ఫర్ ఫ్రీ కన్సల్టేషన్ అట్ 408-805-4653 ఆర్ విజిట్ www.nagarajhome.com. ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లు కల నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్ డాట్ కామ్ ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, మైసూర్, మంగళూర్, వైజాగ్, విజయవాడ, కోచి, కోరికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM, ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్. An event by My Square Feet.
6: విరుజల్లు శ్రోతలు, వెన్నెల కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త సర్ ఆర్థర్ కానన్ డాయల్ జీవన రేఖలు 2వ భాగం వింటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో షెర్లాక్ హోమ్స్ చిన్న కథల తొలి విజయం, ఆ విజయం కానన్ డాయల్ రాసిన ఇతర రచనల్ని పక్కకి తోసెయ్యడం, అది నచ్చని కానన్ డాయల్ 2.5 సంవత్సరాల తర్వాత షెర్లాక్ హోమ్స్ పాత్రను చంపేయడం వరకు మాట్లాడుకుందాం. ఇది జరిగింది 1893 డిసెంబర్లో. అంతకు ముందు నెలలోనే భార్య క్షయవ్యాధి దృష్ట్యా కుటుంబంతో సహా స్విట్జర్లాండ్లోని దావోస్కి తాత్కాలికంగా కాపురం మార్చాడు. ఇక్కడి నుంచి మిగతా విశేషాలు ఈ 2వ అర్ధభాగంలో కొనసాగిద్దాం. 1894-95 రెండేళ్ల పాటు స్విట్జర్లాండ్లో ఉండి, ఆ తర్వాత 1896లో 6 నెలల పాటు ఈజిప్టులో హోటల్లో ఉండి 1896 చివరికి లండన్ చేరుకున్నారు. షెర్లాక్ హోమ్స్ ప్రసక్తి లేదు అన్నమాటేగాని ఆర్థర్ కానన్ డాయల్ సాహిత్య సృష్టి ఏమాత్రం వేగం తగ్గలేదు. ఆ దశాబ్దాన్ని కానన్ డాయల్ సాహిత్య జీవితంలో స్వర్ణ దశాబ్దంగా పేర్కొంటారు చరిత్రకారులు. షెర్లాక్ హోమ్స్ లాగానే వరుస కథల కోసమని నెపోలియన్ సైన్యంలో పనిచేసే కెప్టెన్ గెరార్డ్ అనే పాత్రను సృష్టించి ఆ పాత్ర చేసే సాహసాలతో కథాపరంపర రాశారు. ప్రొఫెషనల్ బాక్సింగ్ నేపథ్యంలో రాడ్నీ స్టోన్ అనే నవల రాశారు. తన సొంత వైద్య వృత్తి అనుభవాలతో రౌండ్ ది రెడ్ ల్యాంప్ అనే క్రైమ్ కథల సంపుటి రాశారు. అదే దశాబ్దంలో కానన్ డాయల్ రాసిన అనేక కథలు, నవలలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనండి. షెర్లాక్ హోమ్స్ లేకపోయినా రచయితగా తను అనుకున్నట్లుగా కొనసాగాడు కానన్ డాయల్. పత్రికలు ఆదరించాయి, పాఠకులు చదివారు, పారితోషికమూ పెరిగింది. ఒక్కొక్క నవలకు వేల పౌండ్లు వసూలు చేసే స్థాయికి వెళ్లాడు. నవలల్ని ఒక సంస్థ ప్రచురిస్తే మళ్లీ దాన్ని సీరియల్గా హక్కులు కొనుక్కుని ది స్ట్రాండ్ మ్యాగజైన్ వాళ్లు ప్రచురించేవాళ్లు, మరింత పారితోషికం ఇచ్చేవాళ్లు. అట్లా ఆ దశాబ్దమంతా రచయితగా వీర విహారం చేశాడు కానన్ డాయల్. ఇది రచనా జీవితం అయితే, వ్యక్తిగత జీవితంలో ఆ దశాబ్దంలో భార్య అనారోగ్యంతో ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం, ఆమెకు ఏది కావాలంటే అది ఏర్పాటు చేయడం, ఆమె సౌకర్యం కోసం బ్రహ్మాండమైన కొత్త భవనం నిర్మించడం, ఇలాంటి పనులు కూడా చేశాడు. భార్య అనారోగ్యం మనసులో ఒక మూల వేధిస్తున్నప్పటికీ రచయితగా ఎప్పుడూ వేగం తగ్గించుకోలేదు. ఈ రెండింటితో పాటు ఆ దశాబ్దంలో కానన్ డాయల్ జీవితంలో జరిగిన మరొక చెప్పుకోదగ్గ నాలుగు సంఘటనలు ఏమిటంటే, మొదటిది స్విట్జర్లాండ్లో తాత్కాలిక నివాసం ఏర్పరచుకున్న కొత్తలోనే అక్కడి మంచు కొండల మీద ప్రాచుర్యంలో ఉన్న స్కీయింగ్ క్రీడ మీద దృష్టి సారించాడు. నార్వే నుంచి ప్రత్యేకంగా స్కీలను తెప్పించుకుని డౌన్హిల్ స్కీయింగ్ అనే శీతాకాలపు క్రీడను ప్రాచుర్యంలోకి తెచ్చాడు. అప్పుడే అన్నాడు, చూడండి, ఇక నుంచి వేలాది మంది ఇంగ్లాండ్ నుంచి ఈ డౌన్హిల్ స్కీయింగ్ కోసం స్విట్జర్లాండ్ దావోస్కి వస్తారు అని. ఆయన ఊహించినట్లే కేవలం ఇంగ్లాండ్ నుంచే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి సాహస క్రీడాభిమానులు శీతాకాలంలో డౌన్హిల్ స్కీయింగ్ కోసం స్విట్జర్లాండ్కి ఇప్పటికూడా వెళుతుంటారు. ఇప్పటికీ అంత ప్రాచుర్యంలో ఉన్న డౌన్హిల్ స్కీయింగ్కి 125 క్రిందట పునాది వేసింది ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ప్రముఖ రచయిత ఆర్థర్ కానన్ డాయల్ అన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి. సాహస క్రీడల పట్ల, సాహసోపేతమైన ప్రయాణాల పట్ల ఆర్థర్ కానన్ డాయల్కి ఉన్న ఆసక్తి ఇంకొక అమెరికన్ రచయితను గుర్తుకు తెస్తుంది. ఆయనే కానన్ డాయల్ కంటే 17 సంవత్సరాలు చిన్నవాడైన జాక్ లండన్. ఈయన గురించిన సమగ్ర కార్యక్రమం కొద్ది సంవత్సరాల క్రిందటే ప్రసారం చేశాను. 40 ఏళ్ల వయసుకే మరణించినప్పటికీ ఇంచుమించు కానన్ డాయల్ సమకాలీనుడు అని చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరు రచయితలలోనూ కామన్గా ఉన్న ఒక లక్షణం ఏమిటంటే, స్వయంగా సాహసాలు చేసి వాటిని గ్రంథస్థం చేయడం. దీనికి కానన్ డాయల్ జీవితంలో ఇంకా చాలా ఉదాహరణలు వస్తాయండి. ఒక ఉదాహరణ, 1896 ఆయన కుటుంబంతో సహా ఈజిప్టులో తాత్కాలిక విశ్రాంతికి వెళ్లినప్పుడు జరిగింది. స్విట్జర్లాండ్లో తాత్కాలిక నివాసం, ఈజిప్టులో తాత్కాలిక విశ్రాంతి, ఇవన్నీ కూడా భార్య ఆరోగ్యం కాస్తైనా మెరుగుపడడం కోసం చేసే పర్యటనలు. అట్లా 1896 ఈజిప్టులో ఉన్న రోజుల్లో ఈజిప్ట్ బ్రిటన్ సహాయంతో సూడాన్ సరిహద్దుల్లోని డెర్విషు తిరుగుబాటుదారులతోటి పోరాడుతోంది. కానన్ డాయల్కి దేశభక్తి చాలా అధికం. బ్రిటిష్ సైనికులు ఎక్కడ ఏ యుద్ధంలో పోరాడుతున్నా వాళ్లకి ఎలా సహాయ సహకారాలు అందించాలి అని చూస్తుండేవాడు. ఇప్పుడు సూడాన్ సరిహద్దుల్లో పోరాటాల్లో బ్రిటిషు సైనికులు కూడా భాగమయ్యారు కాబట్టి వాళ్లకు మద్దతుగా ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు. వాళ్లు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైంది అని బయట ప్రపంచానికి తెలియాలి, దానికోసం యుద్ధ విలేఖరిగా వెళ్లాలనుకున్నాడు. వెస్ట్ మినిస్టర్ గెజిట్ అనే పత్రికకు కేబుల్ పంపించి ఎలాంటి పారితోషికమూ లేకుండా తాత్కాలిక యుద్ధ విలేకరిగా వెళ్లడానికి అనుమతి పొందాడు. అప్పుడు ఒక ఇటాలియన్ పిస్టల్ కొనుగోలు చేసి రైలు ప్రయాణం, పడవ ప్రయాణం, చివరికి ఒంటెల మీద కూడా ప్రయాణించి నైలు నది వెంబడి 800 మైళ్లు వెళ్లి అక్కడ మేజర్ కిచ్నర్ అనే మిలిటరీ అధికారిని కలుసుకున్నాడు. అట్లా ఈజిప్ట్ సూడాన్ సరిహద్దుల్లోని యుద్ధరంగంలో 2 నెలలుండి అక్కడి వార్తల్ని వెస్ట్ మినిస్టర్ గెజిట్కి పంపిస్తుండేవాడు. అక్కడ్నుంచి తిరిగొచ్చాక ఆ అనుభవాల ఆధారంగానే ది ట్రాజిడీ ఆఫ్ కొరోస్కో అనే అడ్వెంచర్ నవల రాశాడు కానన్ డాయల్. అది కూడా ది స్ట్రాండ్ మ్యాగజైన్లో సీరియల్గా వచ్చింది. ఇంకొక విశేషం ఏమిటంటే, ఆయన అలా యుద్ధరంగానికి 2 నెలలపాటు వెళ్లినప్పుడు భార్య, పిల్లలు కైరో సమీపంలోని మీనా హౌస్ హోటల్ అనే వసతి గృహంలోనే ఉన్నారు. వాళ్లకి తోడుగా ఉండడానికి తన సోదరిని రప్పించి తర్వాత తను యుద్ధరంగానికి వెళ్ళొచ్చాడు. అది కానన్ డాయల్లోని సాహస స్ఫూర్తికి ఒక చిన్న ఉదాహరణ. టైమ్ లైన్లో ఇలాంటివి చాలా వస్తాయి. ఇంకా 1890 దశాబ్దంలో ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన మూడవ సంఘటన అత్యంత కీలకమైంది, ఆయన జీవితంలోని ముఖ్యమైన మలుపుకు దారితీసింది. అది 1897 మార్చి 15 తేదీ. తేదీ అయితే సరిగ్గా నమోదు చెయ్యబడింది, కానీ ఈ సంఘటన ఎలా జరిగిందో స్పష్టంగా ఎక్కడా లేదు. అదే ఆ రోజు కానన్ డాయల్కి తనకంటే 14 సంవత్సరాలు చిన్నదైన జీన్ లెక్కీ అనే యువతితోటి పరిచయం. ఆమె అప్పటికి అవివాహిత. 24 సంవత్సరాల వయసున్న జీన్ లెక్కీ గాయని, సంగీతంలో విశేషమైన ప్రావీణ్యం ఉంది, గుర్రపు స్వారీలో తిట్ట. సంప్రదాయబద్ధమైన కుటుంబంలో పుట్టి పెరిగింది. అప్పటికి కానన్ డాయల్కి 38 సంవత్సరాలు నిండడానికి ఇంకా కొన్ని నెలలు సమయముంది. తొలి పరిచయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ కానన్ డాయల్ అప్పటికే వివాహితుడు, ఇద్దరు పిల్లల తండ్రి, క్షయవ్యాధితో రోజులు లెక్కపెట్టుకుంటున్న భార్య లూయిసా అంటే అమితమైన ప్రేమ. ఇటువైపు చూస్తే జీన్ పట్ల ఆకర్షణ. నిజానికి ఆకర్షణ అనేకంటే వాళ్ళిద్దరికీ మానసిక సంఘర్షణ ఎక్కువయింది. డోయల్ భార్య లూయిసా సౌమ్యురాలు, ఆమెను బాధ పెట్టకూడదు అని కానన్ డాయల్ నిశ్చయించుకున్నాడు. కానన్ డాయల్ ఆ అవివాహిత 24 జీన్ ఒక అసాధారణమైన ఒప్పందానికి వచ్చారు. తమ మధ్య ప్రేమను శరీరాలకు అతీతంగా ప్లాటోనిక్ ప్రేమగా కొనసాగించాలని, ఆధ్యాత్మిక బంధంగా గౌరవించుకోవాలని. ఈ ఒప్పందంలో అతి ముఖ్యమైన అంశం లూయిస్కి అంటే కానన్ డాయల్ భార్యకు ఎప్పుడు బాధ కలగకూడదు, జీన్ గురించి ఆమెకు ఎప్పటికీ తెలియకూడదు. అది ఒక రకంగా రహస్యం, మరొక రకంగా బహిరంగం. రహస్యం ఎలాగంటే లూయిసాకి అసలు తెలియకూడదు, తెలియలేదు కూడా. కానన్ డాయల్ లూయిసా పట్ల చూపించే అనురాగంలో ఏమాత్రం మార్పు లేదు. ఆ సంబంధం బహిరంగం ఎలాగంటే కానన్ డాయల్ తల్లికి, తమ్ముళ్లకి, అక్కయ్యకు తెలుసు. కానన్ డాయల్ తల్లి జీన్ని తరచూ తన ఇంటికి ఆహ్వానించేది. జీన్ మానసిక మథనానికి తన వంతు ఓదార్పునిస్తూ ఉండేది. జీన్ తల్లిదండ్రులకు కూడా కానన్ డాయల్ గురించి తెలుసు. ఈ విచిత్రమైన నేపథ్యంలో జీన్, కానన్ డాయల్ తరచూ కలుసుకునేవాళ్లు కాదు కూడా. ఎప్పుడో 3-4 నెలలకొకసారి ఏదో రెస్టారెంట్లో కలుసుకుని కాసేపు మాట్లాడుకుని విడిపోయేవాళ్లు. ఒక్కొక్కసారి సంగీత కచేరీలకు, స్పోర్ట్స్కి వెళ్లేవాళ్లు. ఆ తర్వాత ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయేవాళ్లు. ఈ చిత్రమైన పరిస్థితులు దాదాపు 10 కొనసాగడం, తుదిశ్వాస విడిచేదాకా కానన్ డాయల్ భార్య లూయిసాకు జీన్ గురించి అస్సలు తెలియకపోవడం గమనార్హం. 10 తర్వాత 1906 భార్య చనిపోయాక కూడా కానన్ డాయల్ వెంటనే జీన్ని పెళ్లి చేసుకోలేదు. అప్పుడు కూడా మానసిక సంఘర్షణే. ఇటు చూస్తే జీన్ కూడా ఎంతకాలమో తెలియని సుదీర్ఘ నిరీక్షణ కానన్ డాయల్ కోసం. అసలు వాళ్లకి వివాహం చేసుకునే పరిస్థితులు వస్తాయో లేదో కూడా ఇద్దరికీ నమ్మకం లేదు. ఈ విచిత్ర ప్రేమకు క్లైమాక్స్ 1907 సంభవించింది. ఆ వివరాలు టైమ్ లైన్ ప్రకారం తెలుసుకుందాం. ఇంకా 1890 దశాబ్దం చివర్లో జరిగిన కానన్ డాయల్ వ్యక్తిగత జీవితంలోని 4వ సంఘటన మరొక ముఖ్యమైన సంఘటన. ఆయన దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో వైద్యుడిగా సేవలందించడం. దాని వివరాలేమిటంటే 1899-1902 మధ్యలో దక్షిణాఫ్రికాలో జరిగిన ది గ్రేట్ బోయర్ వార్ గురించి శ్రోతలకు తెలిసే ఉంటుంది. బోయర్ల అధీనంలో ఉన్న భూముల్లో బంగారపు గనులు బయటపడగానే అప్పటికి దక్షిణాఫ్రికాను పాలిస్తున్న బ్రిటన్ ఆ బంగారం గనుల మీద ఆధిపత్యం కోసం బోయర్లతో యుద్ధానికి దిగింది. బోయర్ల గెరిల్లా యుద్ధతంత్రానికి మొదట్లో బ్రిటిష్ సైనికులు కాస్త వెనక్కు తగ్గారు. ఆ యుద్ధంలోని న్యాయాన్యాయాలు, మైనారిటీలైన బోయర్ల మీద బ్రిటిష్ వారి దౌర్జన్యం, వీటిని ఒక క్షణం పక్కన పెడితే కానన్ డాయల్కి విపరీతమైన దేశభక్తి అని తెలుసుకున్నాం కదా. దక్షిణాఫ్రికాలో బ్రిటిషు సైనికులకు సహాయం చెయ్యడానికి డాయల్ స్వయంగా రణరంగానికి వెళ్లడానికి నిశ్చయించుకుని దరఖాస్తు చేశాడు. అప్పటికి అతడి వయసు 42 సంవత్సరాలు. యుద్ధంలో చేర్చుకోవడానికి అధికారులు ఇష్టపడలేదు. అయితే అతడి మిత్రుడు ఒకతను తన సొంత ఖర్చుతో దక్షిణాఫ్రికాలోని యుద్ధరంగానికి ఒక ఫీల్డ్ హాస్పిటల్ పంపిస్తూ కానన్ డాయల్ని సివిల్ ఫిజీషియన్గా వెళతావా అని అడిగాడు. ఏమాత్రం పారితోషికం తీసుకోకుండా వెళ్లడానికి ముందుకొచ్చాడు కానన్ డాయల్. ఆయన దక్షిణాఫ్రికా వెళ్లే రోజు ఓడరేవు దగ్గరకు కుటుంబ సభ్యులందరూ వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. ఆ సమయానికి కానన్ డాయల్ ప్లేటోనిక్ లవ్ స్నేహితురాలు జీన్ ఉంది కదా, కానన్ డాయల్కు వీడ్కోలు చెప్పేందుకు ఓడరేవు రద్దీలో నిలబడడం ఇష్టం లేక రాను అని చెప్పింది. పైగా అక్కడికి కానన్ డాయల్ భార్య లూయిసా కూడా వస్తుంది, తను ఆమెకు పరిచయం కాకూడదు. అయితే వాళ్లెవ్వరికీ తెలియకుండా కానన్ డాయల్కి కూడా కనిపించకుండా ఓడరేవులోని జనసమూహంలో నిలబడి ఓడ వెళ్లిపోవడానికి చూసింది జీన్ మౌనంగా కానన్ డాయల్కి వీడ్కోలు చెప్పింది. ఈ సంఘటన ఆధారంగా ఎవరైనా కథ రాస్తే ఇది అతి సున్నితమైన దృశ్యం అవుతుంది ఆ కథలో. సరే, ఆ విధంగా దక్షిణాఫ్రికా వెళ్లిన కానన్ డాయల్ దాదాపు 6 నెలల పాటు యుద్ధరంగంలో ఉన్నాడు. సరైన సౌకర్యాలు లేక, ఆహార పదార్థాలు సమయానికి అందక బ్రిటిషు సైనికులు దారుణమైన స్థితిలో ఉన్నారు. కానన్ డాయల్ ప్రముఖ రచయిత, ఆ సమయానికి తను సైనికులకు సేవ చేసే సేవకుడు. స్వయంగా రోగులకు విసనకర్రతో గాలి విసురుతూ కథలు చెప్తూ ధైర్యం నూరిపోస్తూ సమయానికి అవసరమైన మందులు ఇస్తూ సేవలు చేశాడు. 1900 సంవత్సరం జులైలో అక్కడ్నుంచి వచ్చేశాక సైనిక సంస్కరణల గురించి వ్యాసాలు రాశాడు. అవన్నీ కలిపి ది గ్రేట్ బోయర్ వార్ అనే పేరుతో పుస్తక రూపంలో కూడా వచ్చాయి. ఇంకా సాహిత్య జీవితంలో ఎన్నో రచనలు చేస్తూ వ్యక్తిగత జీవితంలో ఇన్ని సాహసాలు చేస్తున్న ఆర్థర్ కానన్ డాయల్ 1900 సంవత్సరం అక్టోబర్లో రాజకీయాల్లో కూడా ప్రవేశించాడు. ఎడిన్బరో పార్లమెంటు స్థానానికి పోటీ చేశాడు. కాని మతపరమైన చీలికల వల్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవాల్సొచ్చింది. ఈ విధంగా గడిచిందండి 1890 దశాబ్దం కానన్ డాయల్ జీవితంలో. మనం గమనించాల్సింది, స్ఫూర్తిని కలిగించేది ఏమిటంటే, కానన్ డాయల్ అప్పటికి ప్రసిద్ధ రచయిత, క్రమం తప్పకుండా కథలు వ్యాసాలు నవలలు రాస్తున్నాడు, పత్రికలు ఆయన రచనల కోసం క్యూలో నిల్చుంటున్నాయి. తీరికలేని ఈ వ్యాపకంతో పాటు క్షయవ్యాధితో బాధపడుతున్న భార్య ఆరోగ్యం మెరుగవడం కోసం దేశదేశాలు పర్యటించాడు, 2 సార్లు యుద్ధరంగాల్లోకి వెళ్ళొచ్చాడు, ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇట్లా వివిధ రంగాల్లో ప్రముఖులైన కొంతమందిని గమనిస్తే ఒకేసారి ఇన్ని విభిన్నమైన పనులు ఎలా చేపట్టారా, అన్నింటినీ విజయవంతంగా ఎలా కొనసాగించారా అన్న ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా షెర్లాక్ హోమ్స్ సంగతికొద్దాం. ఆ సిరీస్ 1893లోనే ఆగిపోయినప్పటికీ వాటిని ప్రచురించి తమ సర్క్యులేషన్ని అనూహ్యంగా పెంచుకుని ఆర్థర్ కానన్ డాయల్ని రాత్రికి రాత్రి ధనవంతుణ్ణి చేసిన ది స్ట్రాండ్ మ్యాగజైన్ మాత్రం కానన్ డాయల్ తోటి తమ సంబంధాన్ని వదులుకోలేదు. షెర్లాక్ హోమ్స్ని చంపేశాక ఆ సిరీస్ ఆగిపోయాక కూడా ఆ పత్రికకు క్రమం తప్పకుండా తన రచనల్ని అందిస్తూ వచ్చాడు డాయల్. మరైతే పాఠకులు షెర్లాక్ హోమ్స్ను మర్చిపోయారా? 8 సంవత్సరాలు గడిచినా షెర్లాక్ హోమ్స్ మరణించాడు అని తెలిసినా మీరేం చేస్తారో తెలీదు, షెర్లాక్ హోమ్స్ కథలు మాకు కావాల్సిందే అని ది స్ట్రాండ్ మ్యాగజైన్కి కానన్ డాయల్కి ఉత్తరాలు వస్తూనే ఉండేవి. 1901వ సంవత్సరం వచ్చేసరికి కానన్ డాయల్కి ఆర్థిక అవసరాలు పెరగడంతో ది స్ట్రాండ్ మ్యాగజైన్ ఒత్తిడికి తల ఒగ్గి షెర్లాక్ హోమ్స్ పాత్రతోటి ఒక నవల రాయడానికి ఒప్పుకున్నాడు. 8 సంవత్సరాల క్రిందటే షెర్లాక్ హోమ్స్ జలపాతంలో దూకేశాడని ఆ పాత్రను అంతంచేశాడు కదా, మరి ఇప్పుడు ఆ పాత్రతో కథ ఎలా రాయాలి? షెర్లాక్ హోమ్స్ జలపాతంలో దూకేసే ఎపిసోడ్ కంటే 2 ఏళ్లు ముందుగా జరిగిన ఒక కేసులాగా ద హౌండ్ ఆఫ్ ది బాస్కర్ విలేస్ అనే హారర్ మిస్టరీ నవల రాశాడు. అది 1901 ఆగస్టు నుంచి 1902 ఏప్రిల్ దాకా ది స్ట్రాండ్ మ్యాగజైన్లోనే సీరియల్గా వచ్చింది. షెర్లాక్ హోమ్స్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానన్ డాయల్ సాహిత్య జైత్ర యాత్రలో ఇది మరొక మరపురాని విజయం అయ్యింది. ద హౌండ్ ఆఫ్ భాస్కర్ విల్లేస్ నవల. భాస్కర్ విల్లే అనే కుటుంబాన్ని తరతరాలుగా ఒక వేట కుక్క వెంటాడుతోంది, ఆ కుటుంబ సభ్యుల్ని చంపేస్తోంది. ఆ కేసు షెర్లాక్ హోమ్స్ దగ్గరకొస్తుంది. మిత్రుడు డాక్టర్ వాట్సన్తో కలిసి ఆ వేట కుక్క రహస్యాన్ని షెర్లాక్ హోమ్స్ ఛేదించడమే ది హౌండ్ ఆఫ్ భాస్కర్ విల్లేస్ నవల కథ. బహుశా అప్పటిదాకా కానన్ డాయల్ రాసిన నవలల్లో అత్యధిక దేశాల్లో, అత్యధిక నగరాల్లో, అత్యధిక ప్రాంతాల్లో, అత్యధిక పాత్రలతో సాగే కథ ది హౌండ్ ఆఫ్ భాస్కర్ విల్లేస్. ఈ నవల ప్రచురితమైన 1901-1902 సంవత్సరాల్లోనే కాదు, కానన్ డాయల్ అనేక ఇతర నవలలు కథల్లాగానే 10 ఏళ్లుగా ఈ నవల సంచలనం సృష్టిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ నవల ఆధారంగా దాదాపు 20 సినిమాలు, టీవీ సినిమాలు వచ్చాయి ఇప్పటిదాకా. 100 పైగా రంగస్థల నాటకాలొచ్చాయి. ఈ నవల పుస్తకం ఇంకా పునర్ముద్రణలు పొందుతూనే ఉంది. అయితే ఈ నవల రాసే సమయంలో షెర్లాక్ హోమ్స్ పాత్రతోటి మరిన్ని రచనలు కొనసాగించాలి అని కానన్ డాయల్ అస్సలు అనుకోలేదు. అందుకే షెర్లాక్ హోమ్స్ బతికుండగా ఎప్పుడో జరిగిన పాత కేసు అని చూపించారు ఇందులో. దీని తర్వాత మళ్లీ తన షెర్లాకేతర కథలు, బ్రిగేడియర్ గెరార్డ్ మిలిటరీ ఎపిసోడ్స్, వాటికి వెళ్ళిపోయాడు. ఈ రచనా వ్యాసంగం ఇలా కొనసాగుతూ ఉండగా 1902లో జరిగిన ఒక సంఘటన ఏమిటంటే, అప్పటికీ బాయర్ యుద్ధంలో బ్రిటిష్ సైనికులు దారుణాలు చేశారు అని ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ 1902లో ద వార్ ఇన్ సౌత్ ఆఫ్రికా, ఇట్స్ కాజెస్ అండ్ కండక్ట్ అనే పుస్తకం రాసి ప్రచురించాడు సొంతంగా కానన్ డాయల్. ఆ పుస్తకం విడుదలైన నెల రోజుల్లో యూరోప్లో 3 లక్షల కాపీలు అమ్ముడుపోతే అమెరికా, కెనడా దేశాల్లో 150,000 అమ్ముడుపోయాయి. ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చిన వసూళ్లన్నింటినీ ప్రభుత్వ యుద్ధ నిధికి ఇచ్చేశాడు. 1902లో బాయర్ యుద్ధం ముగిశాక బ్రిటిష్ రాజు కానన్ డాయల్కి సర్ పురస్కారాన్ని ప్రకటించాడు. అయితే ఒక పౌరుడిగా దేశసేవ చేయడం తన కర్తవ్యం అని, ఏవో గుర్తింపులు, అవార్డులు ఆశించి తాను సేవలు అందించలేదని, తనకు ఎలాంటి పురస్కారాలు వద్దని ఆ సర్ గౌరవాన్ని తిరస్కరించాడు కానన్ డాయల్. కాని తల్లి అతడికి చెప్పింది, రాజుగారిచ్చే పురస్కారాన్ని తిరస్కరించడం అంటే ఆయనను అవమానించడమే, రాజద్రోహంతో సమానం, అలా చెయ్యొద్దు అని. ఇంకా అప్పుడు ఆ సర్ పురస్కారాన్ని స్వీకరించక తప్పలేదు. అక్కడ్నుంచి ఆర్థర్ కానన్ డాయల్ సర్ ఆర్థర్ కానన్ డాయల్ అయ్యాడు. మళ్లీ కానన్ డాయల్ రచనా వ్యాసంగం విషయానికొస్తే, ది హౌండ్ ఆఫ్ భాస్కర్ విల్లేస్ విజయం ప్రపంచవ్యాప్తంగా షెర్లాక్ హోమ్స్ అభిమానులకు పూనకం తెప్పించింది. 1903లో కొలియర్స్ వీక్లీ అనే అమెరికన్ పత్రిక ఒక అద్భుతమైన ఆఫర్తో కానన్ డాయల్ని సంప్రదించింది. అదేమిటంటే, 13 షెర్లాక్ హోమ్స్ కథలు రాసి పంపించండి, మీకు $45,000 పారితోషికం ఇస్తాం అని. జాగ్రత్తగా గమనించండి, ఇది 123 సంవత్సరాల క్రిందట. ఆ రోజుల్లో $45,000 లండన్లో ఒక రాజప్రసాదం కొనుక్కోవచ్చు. కాదనలేని ప్రతిపాదన. అయితే 13 కథలు ఎలా రాయాలి షెర్లాక్ హోమ్స్ తోటి? ఆయన్ని ఎప్పుడో జలపాతంలో ముంచేశాడు కదా, అందరూ చనిపోయాడు అనుకున్న షెర్లాక్ హోమ్స్ పాత్రను కానన్ డాయల్ మళ్ళా ఎలా బ్రతికించాడు? ఆ షెర్లాక్ హోమ్స్ కానన్ డాయల్ జీవితాంతం ఎలాగ అనుసరించి రచయితగా అతణ్ణి శాసించాడు? ఇంకా థ్రిల్లింగ్ విషయం ఏమిటంటే, రచయిత కానన్ డాయల్ నిజ జీవితంలో తానే షెర్లాక్ హోమ్స్ అవ్వాల్సిన సందర్భం ఎందుకొచ్చింది? నిజంగా షెర్లాక్ హోమ్స్ లాగా తనంతట తాను ఎలా ఒక కేసును పరిశోధించి ఒక అమాయకుణ్ణి రక్షించాడు, తద్వారా బ్రిటిష్ న్యాయస్థానాల్లో కొత్త చట్టానికి ఎలా కారణమయ్యాడు, భార్య మరణం తనని ఎలా ప్రభావితం చేసింది, జీన్ని 2వ వివాహం ఎలా చేసుకున్నాడు, స్టీవెన్ స్పీల్బర్గ్ చిత్రం జురాసిక్ పార్క్కి 100 ఏళ్ల క్రిందట కానన్ డాయల్ రాసిన నవల ఆధారమా? ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలన్నీ వచ్చేవారం సర్ ఆర్థర్ కానన్ డాయల్ జీవన రేఖలు మూడవ భాగంలో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమ పరంపర మూడవ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.
2: Looking to add an ADU in your backyard? Expand ADU can help. Expand ADU is a full service ADU company that can make your ADU dream a reality. Visit expandadu.com to schedule a free consultation or call Swati at 510-588-4448. 510-588-4448. Expand ADU is a prefab ADU specialist and the CSLE license is 1122371.
7: Are you a first time home buyer? Hi, this is Sangeeta Rai, real estate agent with Keller Williams. Call us to schedule a free first time home buyer consultation. We cover market condition, offer strategies, financing option, purchase process, etc. This saves you long research time, avoid frustration along the way.
2: Call Sangeeta at 408-547-7910. License number 02026129.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Also have a darshan of 10 feet Durga idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
7: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
6: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya.
8: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, SDET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
9: TNC apply. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్, ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
1: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లుకల నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్ డాట్ కామ్ ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, మైసూర్, మ్యాంగళూర్, వైజాగ్, విజయవాడ, కోచి, కోరికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటాక్లారాలో 3rd and 4th October. శాంటాక్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్ అన్ ఈవెంట్ by my square feet.
4: Did you know the American Association of Orthodontists recommends that children have their first orthodontic checkup by age 7? At USmile Dental, we provide comprehensive orthodontic care for children, teens and adults, from early intervention to complex cases. With a board-certified orthodontist, Dr. Chaya Kamath, and general dentist, Dr. Puppala, we're here to meet your family's dental and orthodontic needs. Orthodontic consultation is free, and for your convenience, we're open Saturdays. Call 408-361-8133 today to schedule your free consultation.
3: USmile Dental, Santa Clara, Morgan Hill and Gilroy. Chirakalam nilichipoye chirunovu kosam.
5: Hi everybody, I'm

0: హలో తెలంగాణకి స్వాగతం. మీరు వింటున్నారు విరిజనపై హలో తెలంగాణ, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ వారి సపోర్ట్తో వారం వారం ప్రతి వారం ఒక న్యూ టాపిక్తో మనం మేము ముందుకొస్తాం. అలాగే ఈ వారం కూడా మనకి ఒక స్పెషల్ విశిష్ట అతిథి ఉన్నారు. మనకి మీడియా ఆంటర్ప్రెన్యూర్ పబ్లిక్ అఫేర్ అనలిస్ట్ అండ్ మిస్టర్ సాయి కృష్ణ అవునూరి. హీ హాస్ బీన్ ఇన్ ద బేరియా ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. హీస్ బీన్ స్పీకింగ్ టు many groups and Sai Krishna garu, welcome to the show. Hello Telangana, one of the first shows of Telangana overseas. It's been there for 16 years this November.
1: Thank you very much Vijay garu, and nijanga chaala aanandanga undi ee Bay Area lo unnatundi telugu vallandaru kuda ee particular radio platform ni chaala mandi follow avutaru, naaku chaala mandi cheptu unnaru. And it is really wonderful to know about you and having me in your show. Literally chala anandanga undi. Yeah
0: you joined our elites. Everybody spoke, including KTR, Kavita, Harish Rao, Kishan Reddy, Dattatreya garu, andaru maatladaru. Nageshwar,
1: yes.
0: And Ramchandra Murthy garu, mi guru Ramchandra Murthy garu, andaru maatladaru.
1: Yes, radio.
0: సాయి కృష్ణ గారు దాదాపుగా రెండు దశాబ్దాలుగా పైగా తనకి జర్నలిజం లో అనుభవం ఉంది. హెచ్ఎంటీవీ, 10 టీవీ, భారత్ టుడే వంటి ప్రముఖ తెలుగు మీడియా సంస్థల్లో తను పనిచేశారు. కశ్మీర్, లడఖ్ వంటి కీలక ప్రాంతాల్లో ప్రత్యేకంగా రిపోర్ట్ చేయడానికి జాతీయ భద్రత సమాజం భారతదేశంలో జరుగుతున్న మార్పులపై గ్రౌండ్ లెవెల్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించడానికి అంత సాహసం చేసిన సాయి కృష్ణ గారు 2019 లో నేషనలిస్ట్ హబ్ అనే ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ను ప్రారంభించారు. చాలా మందికి ఈ సుపరిచితమేది. జాతీయ అంశాలు, గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ, భారతీయ నాగరికత ముఖ్యంగా, అట్లాగే స్ట్రాటజిక్ అఫైర్స్ వంటి అంశాలపై ఈ ప్లాట్ఫామ్ ప్రత్యేకంగా పనిచేస్తుంది. తన స్వీయ దర్శకత్వంలో ప్రస్తుతం దీనికి ఒక 1 మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, హ్యూజ్ ఫాలోయింగ్. అండ్ ప్రస్తుతం తను 99 తెలుగు టీవీలో కూడా కన్సల్టింగ్ ఎడిటర్ గా, అలాగే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కి వైస్ ప్రెసిడెంట్ గా కూడా కొనసాగుతున్నారు. సాయి కృష్ణ గారు, మాకు తెలిసిన విషయాలు ఇది, నాకు తెలిసిన విషయాలు ఇది, దీనికి కాకుండా ఇంకేమైనా ఉంటే యూఆర్ వెల్కమ్ టు యాడ్ అండి. అండ్ వెల్కమ్ టు ద షో.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. ఎస్, ఆల్మోస్ట్ 19 ఇయర్స్ అవుతుందండి నేను జర్నలిజం లోకి వచ్చి. మీరు ఇందాక చెప్పారు, రామచంద్రమూర్తి గారి శిష్యుణ్ణి నేను, చాలా గర్వంగా చెప్పగలను. వారు హెచ్ఎంటీవీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు వారి దగ్గర జర్నలిజం లో ఓనమాలు దిద్దిన వాళ్ళము. సో నిజంగా వారి ఏర్పరిచినటువంటి ఆ విలువల్ని జర్నలిజం లో కొనసాగించే ప్రయత్నంలో మేమందరం ఉన్నాము. అండ్ ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ అనే ఒక ఛానల్ నేను 2019 స్టార్ట్ చేశాను. సుమారు 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల్లో సుమారు 1.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ పైగా మనకు జత కూడారు. అట్ ద సేమ్ టైం ప్రతి నెల కూడా ఆల్మోస్ట్ 14 to 15 మిలియన్ వ్యూస్ ఉంటాయి. బేసికల్లీ తెలుగులో ఎక్కువగా మన ప్రాంతీయ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. మనకు తెలుసు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంతా కూడా ప్రాంతీయ అంశాలకు తోడు జాతీయ అంశాలని, ఇంకా చెప్పాలంటే జియో పొలిటికల్ స్ట్రాటజీస్ కావచ్చు, బార్డర్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంకా చెప్పాలంటే డిఫెన్స్ రంగంలో వస్తున్నటువంటి మార్పులు, ఇట్లాంటి వాటి మీద నేను నేషనలిస్ట్ హబ్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము, వీడియోస్ చేస్తూ ఉంటాము. చాలా వ్యాఖ్యలు, విశ్లేషణలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ యాజ్ యూ సెడ్, 99 టీవీకి ఫ్రీలాన్స్ కన్సల్టెంట్ ఎడిటర్గా కూడా నేను వర్క్ చేస్తున్నాను. అంతే అండి, చాలామంది మధ్య ఒక జర్నలిజం కొత్త తరం వారికి కొత్తగా జర్నలిజాన్ని అందించాలనేదే మా తపన. అండ్ మీరు రేడియో మాధ్యమం ద్వారా చేస్తూ ఉన్నారు, మేము ఇంకో మాధ్యమం ద్వారా చేస్తూ ఉన్నాము. లిటరల్లీ అందరం చేసేది ప్రజల కోసమే.
0: సో ఇది హలో తెలంగాణ అనేది ఒక స్పెసిఫిక్, అంటే జయశంకర్ గారి మన ఇంటర్వ్యూల సంకుటితం ఏదైతే ఉందో ఉడవన్నీ ముచ్చట అంటాం మేము సెగ్మెంట్. ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ బోత్ వి గివ్ దాట్. ఈ రోజు స్పెషల్ టాపిక్ అండి ఇండియా టుడే అండ్ ఇండియా టుమారో. ఈ థీమ్ కు మీకు నేరుగా కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో మీరు, ఎందుకంటే నేషనల్ ఇస్ట్ హబ్ లో చాలా రాస్తారు ఇండియా టుడే ఇండియా టుమారో అని, ఆ టాపిక్ పైన మాట్లాడుకుందాము. మీకు ఎవరికైనా సాయి కృష్ణ గారి దగ్గర మాట్లాడాలని ఉంటే మా స్టూడియో కాల్ చేయాల్సిన నెంబర్ 877-265-5992. ఇట్స్ అగైన్ 877-265-5992. సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుని పాట వేసుకుని మళ్ళీ వద్దాము. అంజలి, why don't you start one quick song? Let me let me pull out the questions. Anjali, just give me 2 minutes. When I'm ready, you can fade it. You can hear me, Anjali?
1: Yes, you can continue.
0: Yeah. We can continue, Anjali. I'm ready. You can take up.

0: వెల్కమ్ బ్యాక్ టు ది షో అండి. ఈ రోజు మనతో సాయి కృష్ణ గారు ఉన్నారు. తను నేషనల్ హబ్ ఎడిటర్. తను సాయి కృష్ణ గారు, మీ ప్రయాణం కొంచెం అంటే మీరు మొదటి నుంచి చెప్పండి, అసలు జర్నలిజం వైపు రావడానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఏమిటి? అంటే వాట్ మేడ్ యూ టు చూస్ జర్నలిజం యాజ్ యువర్ కెరీర్?
1: ఎస్, యాక్చువల్లీ నేను సిర్సిల్లా దగ్గర ఒక చిన్న ఆవునూరు అనే గ్రామం నుంచి వచ్చానండి. నేను మనకు తెలుసు 90s లో 80s లో ఉన్న వాతావరణం ఎట్లా ఉండేదో మనకు తెలుసు అందరికీ కూడా. సో మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే చాలా ఘర్షణాత్మకమైన పరిస్థితుల నుంచి వచ్చిన ప్రాంతం తెలంగాణలో. అందులో కోర్ తెలంగాణ ప్రాంతం సిరిసిల్ల అంటేను. ఈవెన్ నక్సల్ భావజాలం ఎక్కువగా ఉన్న టైం అది. ఆ టైంలో చాలా అంటే ఒక ఫ్యూడల్ భావనల నుంచి వచ్చినటువంటి ఉద్యమాలు ఇవన్నీ చూసాం. సో అక్కడ నుంచి నేను ఇంజనీరింగ్కి చెన్నైకి వెళ్ళాను. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాను. అయితే నాకు మొదటి నుంచి కూడా ఏంటంటే సమాజంతో మమేకమై ఉండాలి. ఎప్పుడైనా సరే సమాజంలో ఏ విషయం జరిగినా కానీ దానికి రియాక్ట్ అయ్యే ఒక పొజిషన్లో మనం ఉండాలి, రెస్పాండ్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి అంశాలని ఎవరైతే అకౌంటబుల్గా ఉండాలో వాళ్ళని అకౌంటబిలిటీ వాళ్ళలో వచ్చే విధంగా ప్రేరేపించే ఒక ప్రొఫెషన్ కావాలని మొదటి నుంచి అనుకునేది. సరే, అప్పుడు నాకు మీడియా అనేది ఒక చాలా నిజమైన అస్త్రం, అది మన చేతిలో ఒక ఆయుధం ఏంటి అనంటే కలం అన్నట్టుగా అనుకున్న రోజులు అవి. ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని అంటారు. సో కాలేజీగా అట్లా సిరా చుక్క అనేది చాలా ఖచ్చితంగా మనం దీన్ని ఈ జర్నలిజం ద్వారా మనం ఏదో చేయొచ్చు అనుకున్న ఉద్దేశంతో నేను మీడియాలోకి వచ్చాను. ఫార్చునేట్లీ నేను మంచి గురువుల దగ్గర నేను పనిచేశాను. రామచంద్రమూర్తి గారి వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి HMTVలో నేను పనిచేశాను ఒక 5 ఏళ్ళు. ఆ తర్వాత 10TVలో పనిచేశాను. ఆ తర్వాత భారత్ టుడే అనే ఒక ఛానల్లో నేను పనిచేశాను. అన్నిటిలో కూడా మీడియాలో మేజర్గా ప్రైమ్ టైమ్ యాంకర్ అని అంటాం మనం. మన డిబేట్స్ మోడరేట్ చేయడం ఇవన్నీ ఉంటాయి. సో అందులో చేశాము. అయితే ఎక్కడో ఒక చిన్న వెలితి ఉండింది. మనం ఓన్లీ ప్రాంతీయ అంశాలకు పరిమితం అవుతున్నామా? అసలు జాతీయం, దేశం ఏమనుకుంటుందో, దేశానికి సంబంధించిన అంశాల మీద ఎందుకో వర్క్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో దట్ నేను ఈ బేసికల్లీ జియో పాలిటిక్స్, లేకపోతే ఈ భౌగోళిక రాజకీయాలు కావచ్చు, విదేశీ వ్యవహారాలు కావచ్చు, ఈవెన్ రక్షణ రంగం సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటి మీద కొంత దృష్టి సారించాలనే ఉద్దేశంతో అప్పటికి తెలుగు మీడియాలో ఇంకా ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ లో ఎక్కువగా రిపోర్టింగ్ జరిగేది కాదు. సో అందుకని నేను ఈ దాని మీద వర్క్ చేయాలనే ఉద్దేశంతో నేషనలిస్ట్ హబ్ స్టార్ట్ చేశాను. ఆర్టికల్ 370 అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఆర్టికల్ 370 అయిపోయిన రద్దు చేసిన వెంటనే కశ్మీర్ లోయకు వెళ్ళి రిపోర్ట్ చేసినటువంటి తెలుగు జర్నలిస్ట్ నేను. వాటి మీద కశ్మీర్ మీద చాలా స్టోరీస్ చేశాము. అండ్ గల్వాన్ లో సంతోష్ బాబు గారు, కల్నల్ సంతోష్ బాబు గారు మరణించిన తర్వాత లదాఖ్ నేను చెప్పడం వలనో, లేకపోతే అట్లాంటి స్ఫురణ నాకు రావడానికి కారకులైనటువంటి గురువుల వలనో మొత్తానికి ఈ ప్రస్థానం ఇట్లా నడుస్తోంది. సో ఈ జర్నలిజం ఎప్పుడు కూడా మన విజయ్ గారు, మనకు తెలుసు జర్నలిజం అనేది ఒక ఒక పవిత్రమైనటువంటి ప్రొఫెషన్, చాలా పవిత్రమైనటువంటి ప్రొఫెషన్. దాన్ని మనము సరిగ్గా ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు కూడా ఈ రోజు నేను ఏదైనా చేశానంటే సంతృప్తిగా నేను మళ్ళీ ఎస్ నేను మంచి చేశాను దేశానికి అనుకునే మనం వెళ్ళాలనే ఉద్దేశంతో మన నినాదం కూడా అదే పెట్టుకున్నాం, మనసా వాచా కర్మణ దేశహితం కోసం అని. అది విజయ్ గారు చేస్తున్నారు.
0: చాలా మందికి నచ్చిన విషయం మీతో

విజయ్ గారు, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఇది నిజంగా. ఎందుకంటే మామూలుగా ఎనీ న్యూస్ వార్తల్ని కన్సంప్షన్, వార్తలకు సంబంధించినటువంటి కన్స్యూమర్ అంటామా, ఎవరు వార్తల్ని వింటారు చేస్తారు అని అంటే కనుక మూడు రకాలు ఉంటారు. ఒకటి రీడర్స్, లిజనర్స్, వ్యూవర్స్. ఇంతకుముందు రీడర్స్ ఎలా ఉండేది అంటే, మొదటి నుంచి గమనిస్తే కనుక ఫస్ట్లో ఒక కరపత్రాలు ఉండేవి. అంటే మనం స్వాతంత్రోద్యమ కాలంలో చూస్తే కేవలం కరపత్రాల ద్వారా వార్తల్ని చేరవేసిన సందర్భాలు ఉండేవి. తర్వాత ప్రింటింగ్ అని న్యూస్ పేపర్లు ప్రింట్ చేయడము, ఆ తర్వాత దాన్ని ఒక ఒక వార్తా పత్రికగా తీసుకురావడము, ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్లో ఉన్నది కాస్త కలర్ ప్రింట్లోకి వచ్చింది. సో న్యూస్ పేపర్గా మారింది. దానిలో మళ్ళీ మ్యాగజైన్స్ ఇవన్నీ వచ్చాయి రీడర్స్ అంటే. అక్కడ నుంచి ఇవాళ సడన్గా ఈ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత వెబ్సైట్లోకి మారిపోయారు. ఈవెన్ టెక్స్ట్ ఫార్మాట్లో చదవడం అనేది ఇప్పుడు వాట్సాప్లో చదువుతున్నాము. అంటే రీడర్స్ రకరకాల రీడర్స్ మాత్రమే ఉంటారు, రీడర్స్కి మాధ్యమాలు మారుతూ ఉంటాయి. ఈవెన్ వ్యూవర్స్కి కూడా అంతే. గతంలో దూరదర్శన్ అనే ఒక గవర్నమెంట్ ఛానల్ ఉండేది, ఆ తర్వాత ప్రైవేట్ ఛానల్స్ వచ్చాయి, 24 అవర్స్ న్యూస్ ఛానల్స్ వచ్చాయి. ఇవాళ మనము డిజిటల్ ద్వారా, డిజిటల్ మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నాం. లిజనర్స్ అంటే రేడియో ఉండేది, ఈ రోజుకి కూడా మీరు ఇప్పుడు ఈ రేడియోని చాలామంది చూస్తూ వింటున్న వాళ్ళు ఉంటారు, శ్రోతలు. సో మధ్యలో కొంత పోడ్కాస్ట్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఇప్పుడు వచ్చింది. సో పోడ్కాస్ట్ ద్వారా కూడా ఇంటర్వ్యూలని వాటిని వింటున్నారు. అంతే, మా ప్లాట్ఫామ్స్ మారుతున్నాయి కానీ కన్స్యూమర్ ఒక్కడే, సేమ్ రీడర్స్, లిజనర్స్, వ్యూవర్సే ఉంటారు. ఇప్పుడు దీంట్లో ఈ మధ్య కాలంలో మీరు నేమ్ నేర్చుకున్నారు అని అంటే కనుక, మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసినప్పుడు విజువల్ మీడియాలో మీకు వ్యూవర్ ఏమనుకుంటున్నాడో తెలిసేది కాదు. ఇప్పుడు మీరు ఇట్లా ఫోన్ కాల్స్ పెట్టారు, ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకోవడం మాత్రమే ఒకే ఒక ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. ఎక్కడైనా ఎవరైనా కలిస్తే మనకు ఫీడ్బ్యాక్ వచ్చేది అంతే. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనకు కమెంట్స్ ద్వారా తెలుస్తోంది, దాని అనలిటిక్స్లోనే మనకు తెలిసిపోతుంది. అనలిటిక్స్లోనే మనకి ఇప్పుడు లైక్స్ లేదా ఏమంటారు, షేర్ చేస్తున్నారు, ఎంతమంది షేర్ చేస్తున్నారు, ఏ డెమోగ్రాఫిక్స్ నుంచి వస్తున్నాయి వ్యూస్, అండ్ ఎలా మిమ్మల్ని చూస్తున్నారు, ఏ ఎట్లాంటి కాంటెంట్ కావాలని కోరుకుంటున్నారు, ఇవన్నీ మనకి ఇమీడియట్గా అర్థమైపోతున్నాయి అనలిటిక్స్ ద్వారా. అదే మీకు న్యూస్ ఛానల్ డైరెక్ట్ ఫీడ్బ్యాక్. న్యూస్ ఛానల్స్లో అది ఉండేది కాదు. మనం ఎంత కోట్లు పెట్టి మనం న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నా కూడా, టీవీ నడిపిస్తున్నా కూడా, ఆ టీవీకి ఫీడ్బ్యాక్ ఏంటి అని తెలుసుకోవాలంటే మనం రేటింగ్స్ మీద ఆధారపడుతున్నాం. ఈవెన్ ఆ రేటింగ్స్ లో కూడా రకరకాల స్కామ్స్ ఉండేవి. లిటరల్ గా మాట్లాడితే కొంతమందికి రేటింగ్స్ వస్తున్నాయని, దాన్ని ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారని, ఎక్కడో సెటప్ బాక్స్ ఎక్కడో పెట్టారు, దాన్ని బేస్ చేసుకుని నడుస్తున్నాయని కూడా వివాదాలు కూడా మీకు తెలుసు అనుకో, తెలుసు ఎట్లా. సో అందుకే ఇప్పుడు అది లేదు. ఇవాళ డిజిటల్ వాళ్ళంతా ఎవ్రీథింగ్, మనం ఏదైనా మాట్లాడామంటే ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది, ఇమీడియట్ గా మనకు దానికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ మనకు వస్తుంది. సో ప్రజల నుంచి డైరెక్ట్ పార్టిసిపేషన్ ఈ రోజు డిజిటల్ మాధ్యమాలకు వచ్చేసింది, ఇంతకుముందు అది లేకుండే. సో ఇది మంచి పరిణామం, పాజిటివ్ డెవలప్మెంట్. ఎగ్జాక్ట్లీ. అయితే దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటి అని అంటే, మీకు ఇందులో నెగటివిటీ ఒకటి ఉంది. ఏంటి అని అంటే, మామూలుగా విజువల్ మీడియాలో ఇప్పుడు మనకు ఒక న్యూస్ బులెటిన్ ఉంది అని అంటే, విజయ్ గారు, ఎలా ఉంటుంది? ఫస్ట్ ఒక హెడ్లైన్స్ ఉంటుంది, తర్వాత ఒక బ్రేకింగ్ న్యూస్ పెడతారు. ఆ తర్వాత మీడియాలో ఇప్పుడు మనకు ఒక న్యూస్ బులెటిన్ ఉంది అని అంటే, విజయ్ గారు, ఎలా ఉంటుంది? ఫస్ట్ ఒక హెడ్లైన్స్ ఉంటుంది, తర్వాత ఒక బ్రేకింగ్ న్యూస్ పెడతారు. ఆ తర్వాత బ్రేకింగ్ న్యూస్ పెడతారు. ఆ తర్వాత కావాలని చూడడానికి అవసరం లేదు, నాకు ఇవాళ ఏది కావాలనుకుంటే అది చూస్తాను నేను. అంటే వ్యూవర్ కూడా మారిపోయాడు. ఇంతకుముందు వ్యూవర్ అనేవాడు లివింగ్ రూమ్ లో కూర్చొని ఒక టీవీ ఉండేది ఇంట్లో, మొత్తం అందరూ కలిసి కూర్చొని చూసేవాళ్ళు. ఇవాళ అవసరం లేదు. ఒకరు ట్రావెల్ చేస్తూ వీడియో చూడవచ్చు, వినవచ్చు, లేదంటే బాత్రూమ్ లో కూర్చోవచ్చు, బెడ్రూమ్ లో కూర్చోవచ్చు, లివింగ్ రూమ్ లో కూర్చోవచ్చు. అంటే ఆ మనిషి మనస్తత్వం కూడా చాలా కీలక పాత్ర వహిస్తుంది ఇదివరకంతా. అందుకే మీరు అటైర్ కూడా మనము ఒక సూట్ వేసుకొని, అంటే ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో కూర్చొని వార్త చదవడమే లెక్క. ఇవాళ అది పోయింది. అండ్ బింజ్ వాచింగ్ వచ్చింది. మీరు మీకు ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండదు అంటే, ఒక రోజు ఒక ఎపిసోడ్, ఒక లైవ్ టెలికాస్ట్ మిస్ అయ్యామని అంటే మిస్ అయిపోయాం అంతే, ఇంకా మనకు ఉండేది కాదు. ఇప్పుడు యూట్యూబ్ లో చూసుకోవచ్చు, రేపైనా ఎల్లుండైనా ఆ తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు. సో నాకు ఆ టైంకే చూడాలనేది లేదు. బింజ్ వాచింగ్ పెరిగిపోయింది. ఇష్టం అంటే ఎంతసేపు చూస్తాము, కన్సంప్షన్ లో కూడా రకరకాల, అందరూ అంటారు 1 మినిట్ వీడియోలు చూస్తారని. 1 మినిట్ ఎక్కర్లేదు ఇవాళ. 2 గంటల పాడ్కాస్ట్లు కూడా మిలియన్స్ లో వింటున్న వాళ్ళు ఉన్నారు. అంటే నాకు, అంటే వ్యూవర్స్ కి వెసులుబాటు పెరిగింది. ఆ వ్యూవర్స్ కి అనుగుణంగా, లేదా ఆ లిజనర్స్ రీడర్స్ కి అనుగుణంగా ఈవెన్ ప్లాట్ఫామ్స్ కూడా బిహేవ్ చేయాల్సినటువంటి టైంలోకి వచ్చాం, విచ్ ఇస్ మంచి పరిణామం ఇది. అయితే దీంట్లో ఒక్క ప్రాబ్లం ఏంటంటే, అల్గారిథమ్స్ డిసైడ్ చేస్తున్నాయి ఏం చూడాలి ఏం చూడకూడదని. అది ఒక పెద్ద ప్రాబ్లం. అల్గారిథమ్స్ ఎట్లా అంటే, మనకు మనం ఒక టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాము అని అంటే ఇంకా అవి మాత్రమే ఉంటాయి మనకు, అన్ని సమగ్రంగా అన్ని అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం లేదు.
ఇవాళ సబ్స్క్రైబ్ చేస్తున్నాం.

0: పర్సోనాస్ ఎగ్జాక్ట్లీ ఆ పర్సోనాని బేస్ చేసుకుని ప్రాంప్టింగ్ జరుగుతుంది అండ్ రికమెండేషన్స్ వస్తున్నాయి కాబట్టి దేర్ వి హావ్ టు దేర్ ఇస్ అ ఛాలెంజ్ బట్ యా
1: ఇది ఒకటి మీకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి వన్ ఆఫ్ ద లిజనర్ అసెంట్ ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు కూర్చొని చేస్తున్నామన్నారు కదా బట్ మీరు కాశ్మీర్ లడాక్ వంటి ప్రాంతాల్లో ప్రత్యక్షంగా రిపోర్ట్ చేశారు అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా చూసి రిపోర్ట్ చేయడం వల్ల స్టూడియోలో కూర్చొని చర్చించలేని అంటే ఏ విషయాలు తెలుస్తాయి అంటే మనం ఇప్పుడు బాత్రూమ్ లో కూర్చొని వాట్సాప్ లో చదివేయడం కన్నా మీరు అక్కడ చేయడం వల్ల అంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లిజనర్స్ అన్నమాట అంటే రియల్ జర్నలిజం కి డిజిటల్ జర్నలిజం కి తేడా ఏంటి అనేది.
0: సో చాలా మంచి ప్రశ్న. మేము ఇప్పుడు కాశ్మీర్ కు వెళ్ళినప్పుడు సార్ అసలు యాక్చువల్లీ మీకు కాశ్మీర్ గురించి చాలా మందికి తెలియని ఒక రెండు విషయాలు ఉన్నాయి చెప్తాను. కాశ్మీర్ లో ఏంటంటే శ్రీనగర్ బేస్డ్ గా అండి కనీసం ఒక 30-40 మీడియా అవుట్లెట్స్ ఉంటాయి ఇంగ్లీష్ మీడియా మాధ్యమాలు న్యూస్ పేపర్స్ అవ్వచ్చు ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినవి కావచ్చు మేజర్ గా న్యూస్ పేపర్స్ అయితే చాలా ఉంటాయి. యాక్చువల్లీ కాశ్మీర్ బేస్ చేసుకుని 30-40 ఉంటాయి శ్రీనగర్ లోనే. జస్ట్ చెప్పాలంటే అసలు కాశ్మీర్ లో కన్సంప్షనే తక్కువ ఇంగ్లీష్ చదివే వాళ్లే ఉండరు కానీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఎందుకుంటున్నాయి అనే క్వశ్చన్ ఏంటి అని అంటే కాశ్మీర్ నెరేటివ్ ని ఆ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ద్వారా మీరు ప్రపంచవ్యాప్తం చేయడానికి ఇంగ్లీష్ లోకి వస్తాయన్నమాట. సో అందుకే ఇప్పుడు మనము విదేశాల్లో ఉన్నటువంటి చాలా ప్రసార మాధ్యమాలు పత్రికలు ఇవన్నీ కూడా ఆ కాశ్మీర్ నుంచి వచ్చేటువంటి ఆ స్టోరీస్ ని బేస్ చేసుకునే వీళ్ళు వార్తా కథనాలు రాస్తారు అంటే ఏజెన్సీస్ తీసుకుంటాయి అన్నమాట ఆ వార్తల్ని. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే కాశ్మీర్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుర్హాన్ వాని ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు. అటు బుర్హాన్ వానిని ఎలా రాస్తాడంటే ఓ హెడ్ మాస్టర్ కొడుకు అని మెన్షన్ చేస్తాడు. ఓకే ఒక ఇప్పుడు అక్కడ ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ అని మెన్షన్ చేయడవాడు రెబెలియన్ అంటాడు లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్ అంటాడు ఓకే మిలిటెంట్ అని అంటాడు లేదంటే కాశ్మీర్ కోసం చేస్తున్నటువంటి పోరాటం అని చెప్తారు. అంటే దాన్ని టెర్మినాలజీ మేక్స్ ఐ మీన్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అనమాట. ఆ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఆ టెర్మినాలజీని కావాలని అక్కడ నుంచి వచ్చే వార్తాపత్రికలన్నీ కూడా ఇప్పుడు ఈ వెస్టర్న్ మీడియాని ఆకర్షించడం కోసం చేసేటువంటి హెడ్లైన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాశ్మీర్లో. రెండోది ఈవెన్ కాశ్మీర్ మీరు ఇందాక అడిగింది అది అక్కడ డైరెక్ట్ గా అక్కడికి వెళితే గానీ మనకు చాలా విషయాలు తెలియవు విజయ్ గారు. మనం ఇక్కడ మనం చాలా వరకు మనం ఏం చేశారంటే అటు వెళితే అక్కడ ప్రమాదం ఉంటుంది ఎప్పుడు ఎక్కడ నుంచి ఎటువంటి దాడి జరుగుతుందో తెలియదు అనే ఒక అంశాన్ని పెట్టుకుని మనం చాలా మంది అక్కడికి వెళ్ళాం. కానీ వన్స్ కాశ్మీర్కి వెళితే కాశ్మీర్ తో ప్రేమలో పడని వాడు ఉండడు. ఐమ్ టెలింగ్ దిస్ లిటరల్లీ విత్ మై ఎక్స్పీరియన్స్. నేను ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తిరిగిన ప్లేస్లు ఎంత అన్ని ప్లేస్లోకి వెళ్ళాను జర్నలిస్ట్ గా కానీ అంతకంటే ఎక్కువ ప్లేసులు నేను కాశ్మీర్లో చూసి వచ్చానని చెప్పగలను నిజంగా. ఎందుకంటే అక్కడ అణువున ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంతా ఈ 90s తర్వాత నుంచి విపరీతంగా అక్కడ సంస్కృతిని మొత్తం ధ్వంసం చేశారు అదంతా జరిగింది. కానీ మళ్ళీ అక్కడ మళ్ళీ ఆ సంస్కృతి పునఃస్థాపన జరుగుతోంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక తీత్వాల్ అని ఒక ప్లేస్ అక్కడ సంస్కృతిని మొత్తం ధ్వంసం చేశారు అదంతా జరిగింది కానీ మళ్ళీ అక్కడ మళ్ళీ ఆ సంస్కృతి పునఃస్థాపన జరుగుతోంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక తీత్వాల్ అని ఒక ప్లేస్ నదికి అవతల పాకిస్తాన్ ఆక్రమిత భూభాగము అక్కడంతా పాకిస్తాన్ జెండాలు అవన్నీ కనబడుతూ ఉంటాయి. ఇవతల ఆ నదికి ఇవతల ఈ తీత్వాల్ అనే గ్రామం ఉంది. అక్కడ రవీంద్ర పండిట్ అనే ఒక వ్యక్తి ఆయన పండిట్ ఆయన అక్కడ శారదామాత గుడి కట్టారు. సో ఆ గుడి ఎంత ప్రాశస్త్యం కలిగింది అని అంటే కనుక ఎందుకంటే అందరూ యాత్రికులు ఈ తీత్వాల గుండానే శారదా అమ్మవారిని దర్శించుకునేవాళ్ళు పాత కాలంలో. సరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనకు వీలున్నంత వరకు మనం లాస్ట్ ప్లేస్ అక్కడ కట్టాలనే ఉద్దేశంతో ఆయన నిర్మించాడు ఆ గుడిని. ఇప్పుడు అక్కడికి మనం ఇంతకు ముందు అసలు అంత దూరం పోవడం కాదు కదా, ఊరి దాటడానికి కూడా పర్మిషన్స్ దొరికేవి కాదు. అసలు ఆ ఏరియాలోకి వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉండేది. షోపియాన్ ఇట్లాంటి ప్రాంతాల్లో కుల్గామ్ ఆ ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే కూడా చాలా కష్టంగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు ఏం జరిగిందంటే తీత్వాల్కి మన శృంగేరి పీఠం జగద్గురువులు విధుశేఖర భారతి స్వామి వారు తీత్వాలకు వెళ్ళారు మొన్న మధ్యనే. వెళ్ళి అక్కడ హోమం చేశారు అంటే వేద పఠనం జరుగుతోంది అక్కడ. అంటే అర్థం చేసుకోండి వచ్చిన మార్పు ఇది. అంటే అక్కడ ఎవరైనా సరే ఏదైనా సరే హిందూ యాక్టివిటీ చేస్తారు అని అంటే టెర్రరిస్ట్ థ్రెట్ ఎక్కువ ఉండేది. విపరీతమైన టెర్రరిస్టులు వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచి ఏ దాడి జరుగుతుందో తెలియదు. కాశ్మీర్లో అందరు చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు వాళ్ళ హాలత్ కహిసే అని అడిగాము అనుకోండి, అభితో టీకే లేకిన్ అగ్లే గంటే మే క్యా హోతా కుచ్ కో కిసికి పోయి పతా నై హోతా అని అంటారు వాళ్ళు. అంటే ఏ క్షణమైనా ఏదైనా మారచ్చు, ఒక చిన్న ఇన్సిడెంట్ మొత్తం మార్చేస్తుంది అక్కడ సిచ్యువేషన్ని. అట్లాంటి పరిస్థితుల్లో

0: ఈరోజు ఒక ప్రొటెక్టెడ్ వాతావరణం కాశ్మీర్లో నెలకొంది. మీకు యాజ్ ఎ నెంబర్ చెప్తాను నేను, ఇంతకు ముందు 2013లో యాజ్ పర్ మన గవర్నమెంట్ డేటా ప్రకారం 2562 స్టోన్ పెల్టింగ్ కేసెస్ ఒక సంవత్సరంలో నమోదయ్యాయి 2013లో. స్టోన్ పెల్టింగ్ అంటే రాళ్ళు రువ్వే ఘటనలు. ఇవాళ జీరో, ఒకటి కూడా లేదు. ఇవాళ నో స్టోన్ పెల్టింగ్ యాక్టివిటీ. లాట్ ఆఫ్ డిఫరెన్స్ అసలు మామూలుగా కాదు. ఇంతకు అన్ని రకాలుగా సెక్యూరిటీ రెండు, అంటే దీంట్లో రెండు మూడు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ జరిగింది ఏంటి అని అంటే అసలు టెర్రరిస్ట్లని ఏరివేయడం అనేది చాలా సమర్థంగా చేశారు. 2014 నుంచి 2019 మధ్య సుమారు 1000 మంది టెర్రరిస్ట్లను చంపేస్తుంటారు ఆల్మోస్ట్. ఎవరైనా టెర్రరిజంలోకి వెళ్ళాలి అనుకుంటున్నవాడు ఖచ్చితంగా భయపడే ఒక వాతావరణం బిల్డ్ అయింది. రెండు, స్టోన్ పెల్టింగ్ చేస్తున్న వాళ్ళ విషయంలో చాలా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు చూసి చూడనట్టు వదిలేయడం ఉండేది. వాడు స్టోన్ పెయింటింగ్ చేసేవాడు, తర్వాత వచ్చి హీరోలాగా వాడిని చూసేవాళ్ళు. ఇవాళ ఆ వాతావరణం కట్ చేశారు. మూడోది ఏం చేశారంటే డెవలప్మెంట్ విపరీతంగా పెరిగింది. మీరు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ కాశ్మీర్ మొదటి ట్రైన్ శ్రీనగర్కి వెళ్ళింది మొన్ననే. ఫస్ట్ టైం ట్రైన్ రూట్ పడింది మొన్న. అండ్ చెనాబ్ బ్రిడ్జ్ నిర్మించారు. సో డెవలప్మెంటల్ యాక్టివిటీ పెరగడంతో ఇప్పుడు ఇంతకు ముందుకు ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందు ఏమనేవాళ్ళు మాకు వాళ్ళేమి ఇవ్వట్లేదు వీళ్ళేమి ఇవ్వట్లేదు అనేది. ఆర్టికల్ 370 రద్దు అయిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి అన్ని పథకాలు ఇవాళ కాశ్మీర్లో కూడా అమలవుతున్నాయి. ఇంతకుముందు అమలు చేసేవాళ్ళు కాదు పథకాలు. ఈవెన్ రిజర్వేషన్స్ అమలయ్యేది కాదు అక్కడ. ఎస్సీ రిజర్వేషన్స్ ఇవి అమలు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు రిజర్వేషన్స్ అమలవుతున్నాయి ఇవాళ. అంటే కాశ్మీర్ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత అన్ని రాష్ట్రాలకి వెళ్లే విధంగానే అక్కడికి కూడా నిధులు వెళ్ళడము, పథకాలు వెళ్ళడము, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ జరగడము ఉధృతంగా జరగడంతో ఇంతకు ముందు మైండ్ సెట్ నుంచి ఇప్పుడు ప్రజలు కూడా బయటపడుతున్నారు. ఓ యా, మనకి ఇది కావాలి, ఇలా ఉంటే మాకు కూడా సరిపోతుంది అనేది అంటకు వచ్చారు.
1: మీరు చెప్పేది ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే లాస్ట్ వీక్ ఒక కాల్ లో నేను, అంటే వన్ ఆఫ్ ద డెవలపర్ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ కాశ్మీర్ రిమోట్ గా. ప్రపంచంలో ఎప్పుడు మేము, అసలు నేను చిన్నప్పుడు ఎప్పటి నుంచి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కాశ్మీర్ నుంచి పనిచేస్తూ ఇండియన్ కంపెనీకి పనిచేయడం అనేది ఎప్పుడు వినలేదు. అబ్బాయి ఉంచాడు, ముస్లిం అబ్బాయి, మొత్తం వీడియో తీసుకొచ్చి మొత్తం బెటర్ చూపించాడు. నవ్ ఇట్ ఈస్ నార్మల్, థ్యాంక్ యూ మోడీజీ, నవ్ వి ఫీల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఐటీ, హాజ్ రియల్లీ హెల్ప్ అస్ అని చెప్పి. ఫస్ట్ టైం ఐ నెవర్ సీన్ ఏ ఇంజనీర్ వర్కింగ్ రైట్ ఫ్రమ్ కాశ్మీర్ ఆఫీస్. So they have my office, IT office, and he's logged in from there.
0: ఇంకొక ఎగ్జాంపుల్ ఉందండి విజయ్ గారు, మంచిది గుర్తు చేశారు నాకు. యాక్చువల్లీ డేమ్చోక్ అనే ఒక ప్లేస్ ఉంటుంది సార్, అది లదాక్ లో, లదాక్ సరిహద్దుల్లో ఉండే ప్లేస్. అంటే దాని చివరి గ్రామం అనకూడదు, బట్ మొదటి గ్రామం అందాం, సరిహద్దుల నుంచి మొదటి గ్రామం అందాం. బట్ ఓకే, లదాక్ అని, లదాక్ లో ఉన్న డేమ్చోక్ అనే విలేజ్, మీరు ఎప్పుడైనా వీలైతే ఈవెన్ మన శ్రోతలు కూడా చూడవచ్చు, గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్తే లదాక్ లో డేమ్చోక్ అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ కి పక్కననే చైనా వాడు ఏం చేశాడంటే, వాళ్ళ చైనా కంట్రోల్లో ఉంటుంది ఆ నెక్స్ట్ ఎల్ఏసీ అవతల. డెమ్చోక్ ఇస్ లాస్ట్ ఫస్ట్ విలేజ్ అనమాట మన సరిహద్దులో లోపలికి వస్తూ ఉంటే. సో డెమ్చోక్ అవతల చైనా వాడు ఏం చేశాడంటే ఒక పెద్ద టౌన్షిప్ కట్టాడు. మీకు అది గూగుల్ మ్యాప్స్ లో కూడా కనబడుతుంది ఆ టౌన్షిప్. ఆ టౌన్షిప్ చూస్తే ఎలా ఉంటుంది అంటే సర్వహంగులతో కట్టినటువంటి టౌన్షిప్. వాడు ఏం చేశాడంటే డేమ్చోక్ అనే గ్రామము, సుమారు ఒక 500 ఇళ్ళు ఉంటాయనుకుంటాను సబ్జెక్టివ్ కరెక్షన్, అండ్ డేమ్చోక్కి కొంత దూరంలో కోయిల్ అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం ఏమో ఒక 200 ఇళ్ళు ఉంటాయనుకుంటా. సో ఈ మొత్తం ఒక 1000 ఇళ్ళు అనుకోండి, మొత్తం కలిపితే అప్రాక్సిమేట్లీ. వీళ్ళందరినీ ఆయన ఏమన్నాడంటే, మీరు ఇక్కడ నుంచి ఆ టౌన్షిప్ లోకి షిఫ్ట్ అయిపోండి, మీకు సకల సౌకర్యాలు ఇస్తాం, మొత్తం మీకు ఇస్తాం, కానీ మీరు ఇక్కడ షిఫ్ట్ అయిపోండి అని వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. కానీ ఆ రెండు గ్రామాల వాళ్ళు షిఫ్ట్ అవ్వడం కాదు కదా, చైనాని విపరీతంగా వ్యతిరేకిస్తారు వాళ్ళు. అయితే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, మన వైపు 2014-15 వరకు కూడా, 2015లో డెమ్చోక్కి మొదటి ఎలక్ట్రిసిటీ వెళ్ళింది, కరెంటే లేదు అప్పటిదాకా 2015 వరకు ఆ ఊరికి. ఓకే, కోయిల్ అనే గ్రామానికి కూడా అదే పరిస్థితి. 2007-08 ఆ ప్రాంతంలో డెమ్చోక్ సర్పంచ్ ఒక అతను ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి, అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఆగస్ట్ 15 జెండా వందనం చేస్తారు కదా, మన జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేస్తారు, మీరు ఈసారి ఫ్లాగ్ హోస్టింగ్ చేయకూడదు అని చెప్పి చైనా హుకుం జారీ చేసింది. అంటే అక్కడ ఒక అన్ఫార్చునేట్లీ అక్కడ ఏమైందంటే, చైనా అండ్ భారత్ కి మధ్య ఆ సరిహద్దుల్లో ఏంటంటే అండి, అక్కడ నో ఫైర్ జోన్, మనకి ఇంకా కరెక్ట్ లిటరల్లీ ఒక డిమార్కేషన్ జరగలేదు ఎల్ఏసీలో. ఎల్ఓసి కంటే డిమార్కేషన్ ఉంటది. పాకిస్తాన్ నుంచి ఎవడన్నా లోపలికి వచ్చాడంటే వాడిని షూట్ చేయొచ్చు మనం. బట్ ఎల్ఏసీ దగ్గర అసలు బౌండరీయే ఉండదు, అసలు మనకు బార్డరే ఉండదు. అటువైపు నుంచి ఇటు వస్తారు, ఇటువైపు నుంచి అటు వెళ్తారు. వాస్ట్ ల్యాండ్ కాబట్టి అట్లా ఫైర్ చేసుకోవడానికి లేదు. అందుకే ఎదురు పడ్డప్పుడు పిడుగుద్దులు గుడ్డుకుంటారు, అట్లా సైన్యాలకు మధ్య గొడవ జరుగుతుంది. అట్లానే మన కళ్ళు సంతోషపై కూడా చనిపోయారు. సో ఇప్పుడు ఈ డెంచోక్ అనే గ్రామంలో ఏంటంటే వాళ్ళు బాగా ఒత్తిడి తీసుకొస్తే ఆ సర్పంచ్ అంట ఆల్మోస్ట్ లే వరకు వచ్చి మమ్మల్ని ఇట్లా వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, మేము ఫ్లాగ్ హోస్టింగ్ చేయొద్దు అంటున్నారు, ఏం చేయాలి అని అంటే అప్పటి ప్రభుత్వం అంట ప్రభుత్వం ఢిల్లీ నుంచి వచ్చిన ఇదేంటంటే ఎందుకు చైనాతో పెట్టుకుంటారు, అక్కర్లేదు అని చెప్పారంట. అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉండేది అప్పుడు. బట్ ఈ రోజుకి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఈ రోజు అసలు అక్కడ ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుంది, అన్ని జరుగుతున్నాయి. అయితే వాళ్లకు వాళ్ళు ఎందుకు వాళ్ళు ఫ్లాగ్ హోస్టింగ్ ఆపారా అంటే ఆపలేదు. ఆ సర్పంచ్ నీవైతే అదే అని చెప్పి ఫ్లాగ్ హోస్టింగ్ చేశాడు అప్పుడు ఆయన. అంటే చైనాతో ఇప్పుడు రోడ్ వేస్తే చైనా వాడు లోపలికి వస్తాడనే భావనలు గతంలో ఉండేది. నాట్ బిల్డింగ్ రోడ్స్ అనేది ఒక పాలసీ మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర. ఈవెన్ ఏకే ఆంటోనీ గారు అప్పుడు ఒక పార్లమెంట్ తోనే చెప్పారు, మనం ఇప్పుడు బార్డర్ ఏరియాస్ లో రోడ్లు వేసామంటే చైనా వాడు ట్యాంక్స్ వేసుకుని లోపలికి వచ్చేస్తాడు, అది చాలా వల్నరబుల్ సిచ్యువేషన్ లోకి వెళ్తాం మనము, సో మనం రోడ్లు వేయకూడదు అనుకున్నారు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చాక పాలసీ షిఫ్ట్ వచ్చింది. ఏం చేశారంటే రోడ్డు నిర్మాణం జరుగుతోంది, ఇక్కడ మొత్తం 360 degrees ప్రయాణించగలిగే విధంగా మనకు ఆల్ వెదర్ టన్నెల్స్ నిర్మాణం జరిగింది, బ్రిడ్జ్ల నిర్మాణము, రోడ్ వేసేసారు. సో రోడ్ వేయడం వల్ల ఏం జరిగిందంటే ఈ రేషన్ వాళ్ళకి ఈవెన్ వింటర్ టైంలో కూడా రేషన్ అందుతోంది, నెంబర్ వన్. నెంబర్ టూ వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలన్నీ అందడానికి స్కోప్ వచ్చింది. ఇప్పుడు ఈవెన్ మన ఆర్మీ డిప్లాయ్మెంట్స్ కూడా బార్డర్ వరకు వెళ్ళడానికి అవకాశం వచ్చింది. సో దీంతో ఒక యాక్టివిటీ పెరిగింది. గతంలో నేను ఎప్పుడు అంటూ ఉంటాను, దేశభక్తి అంటే మన దగ్గర భారతమాతకి జై అనని, లేకపోతే ఏదో సినిమా థియేటర్లో జాతీయ గీతం వస్తే నిలబడను అని చెప్తూ ఉంటారు. కానీ చైనా వాడు బెదిరిస్తున్నా, నాకు ప్రభుత్వం సపోర్ట్ చేయకపోయినా, నేను జెండా వందనం చేయాల్సిందే అని అనుకున్నవాడు, అది మనం ఆ స్ఫూర్తిని మనం తెచ్చుకోవాలి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను.
1: కాల్ వస్తుందండి, లెట్ us take the call.
0: Yes.
1: హలో, వెల్కమ్ టు ది షో అండి. హలో తెలంగాణ, మీ పేరు?
2: హలో, సుమన అండి.
1: సుమన గారు చెప్పండి, బాగున్నారా?
2: బాగున్నా, బాగున్నా. సో ఒక క్వశ్చన్, సాయి గారు
1: అండి, మీరు ఆస్ట్రీన్ వెళ్ళినా కూడా హలో తెలంగాణ కాల్ చేయడం అనేది చాలా గొప్ప విషయం.
2: అది ఒక క్వశ్చన్ ఏంటంటే, సాయి గారికి ఆయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి జర్నలిజం ప్రొఫెషన్ తీసుకున్నారు కదా, సో ఏ సమయంలోనైనా ఎప్పుడైనా సాయి గారు మీకు అనిపించిందా ఈ అంటే ఎక్కడైనా ఎప్పుడైనా కష్టం అనిపించి అబ్బా ఈ ఫీల్కి ఎందుకు వచ్చినను, హాయిగా ఇంజనీరింగ్ చేస్తూ ఉంటే హాయిగా ఉండేది లైఫ్ అని, అలాంటి పరిస్థితి ఎప్పుడైనా కలిగిందా, ఎప్పుడైనా అలా అనిపించిందా మీకు?
0: సుమన గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు అడిగిన ప్రశ్న, అసలు అలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదండి, నిజంగా కూడా రాలేదు నాకు. కానీ మా ఇంట్లో చాలా సార్లు అనుకున్నారు, ఎందుకు వచ్చిన గొడవ, వీడు ఎందుకు ఈ పని చేస్తున్నాడు అని చాలా సార్లు అనుకున్నారు. కానీ నేను మొదట్లోనే నేను దీనికి క్లారిటీ ఇచ్చాను. ఫస్ట్ లో ఇందాక విజయ్ గారు ఈ వేదిక నుంచే వారు చెప్తున్నారు, రామచంద్రమూర్తి గారి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నానని. మొట్టమొదట రామచంద్రమూర్తి గారిని నేను రిక్రూట్ చేసుకున్న తర్వాత, నేను HMTVలో ఉన్నప్పుడు ఆయన్ని డైరెక్ట్ గా వెళ్ళి, నాకు ఇంటి నుంచి చాలా ప్రెషర్ ఉంది సార్, నేను ఇట్లా ఇంజనీరింగ్ చేసి వచ్చాను, మీడియాలో ఎందుకు చేస్తున్నావు అని చాలా మంది అంటున్నారు. బట్ నేను నిజంగా, మీరైతే 40 ఏళ్ల నుంచి మీరు అనుభవం కలిగిన వాళ్ళు, ఈ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కదా, అసలు నేను ఈ ప్రొఫెషన్కి పనికొస్తానా లేదా అనేది మీకు తెలిసి ఉంటుంది. మీరు చెప్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను సార్, నేను పనికి వస్తాను అని అంటే మాత్రం కష్టపడతాను అని అడిగాను అండి నేరుగా. అట్టప్పటికి నాకు నిజంగా ఎవరంటే సీఓని ఎంత ఎలా మాట్లాడాలో తెలిసిపోయిన, ఇట్స్ లైక్ పుత్ర వాత్సల్యం లాగా ఆయన నన్ను, లేదు లేదు నువ్వు నువ్వు చాలా గొప్ప మంచి జర్నలిస్ట్ అవుతావు, ఆల్ ది బెస్ట్, నువ్వు వెళ్ళు, ఏం పర్వాలేదు అని అన్నారు. ఒకటే మాట అంతే, ఇంకా ఆ ఒక్క మాట తోటి ఇంకా నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి ఒకటి దొరికింది అనమాట. అంత అనుభవం ఉన్న వ్యక్తి నేను పనికి వస్తాను అంటున్నాడు, మీరెందుకు నమ్మట్లేదు అని అడిగేవాడిని. సో నాకు అప్పటి వరకు, సో తర్వాత ఎస్, ఎప్పుడు నేను అంటే జర్నలిజంలోకి రావడం ఎందుకు వచ్చాను రా బాబు అని ఎప్పుడు అనుకోలేదండి నేను, ఏ రోజు అనుకోలేదు. అంటే మేబీ ఎకనామికల్ గా ఆలోచించి ఉంటే ఇంకోటి ఇంకోటి ఏదో చూస్తుంటే, సంతృప్తిగానే నా ప్రొఫెషనల్ లైఫ్ అయితే సాగుతూ వచ్చింది. నో రిగ్రెట్స్.
2: అంటే సాయి గారు నేను అడిగిన కోణంలో ఏంటంటే మీకు ఎబిలిటీ మీదనో లేకుంటే మీ కష్టపడి మీద కాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైనా జర్నలిజం చెయ్యాలి అనుకుంటే ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, ఎప్పుడైనా ఆ యాంగిల్ లో మీకు ఎప్పుడైనా అనిపించిందా అని?
0: కరెక్టే. అయితే నన్ను అప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చే జర్నలిస్ట్ ఎవరైనా వస్తే కనుక, నేనంటే వస్తారు చాలా మంది, నేను రిక్రూట్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఏదైనా దీంట్లో ఈ ప్రొఫెషన్ లోకి రావాలనుకునే వాళ్ళు కావచ్చు, నన్ను అడుగుతూ ఉంటారు అన్న ఏం చేయాలి అని. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఒకటే ఒకటి అండి, ఇక్కడ ఈ ప్రొఫెషన్ ని కేవలం డబ్బుల కోణంలో చూడకూడదు. నెంబర్ వన్, డబ్బుల కోణంలో చూడకూడదు అని అంటే మనం ఏదైనా చారిటీకి పని చేయాలని వెంటనే అడగవచ్చు. ఎస్, కెరీర్ ఉంది ఇక్కడ. మనం అనుకుంటున్నట్టు, మీరు అనుకుంటున్నట్టు రంగుల ప్రపంచం మీడియాలో ఉండదు. ఇది ఇది కన్విక్షన్ తో కూడుకున్నటువంటి ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ మీకు ఇచ్చే సంతృప్తి ఇంకే ప్రొఫెషన్ ఇస్తుందో లేదో నేను చెప్పలేను, బికాజ్ నేను ఈ ప్రొఫెషన్ లో కాబట్టి నేను చాలా సంతృప్తిగా పనిచేస్తున్నాను. అయితే దీన్ని మిగతా ప్రొఫెషన్స్ లాగా చూడకూడదు. ఇప్పుడు ఏదో 9 to 5 జాబ్ చేయాలి, వీక్ డేస్ వీకెండ్స్ లో నాకు టైం కావాలి, యా కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉండవు. ఫ్యామిలీ లైఫ్ ఇంకోటి ఇంకోటి చాలా కష్టమే. అయితే దీన్ని అక్కడ నాకు ఒక సమస్య ఏంటంటే, ఇది కూడా యాక్చువల్లీ ఏంటంటే అందరికీ కూడా మంచి కెరీర్ ని ఇచ్చే ప్రొఫెషన్ ఏనండి. కాకపోతే కొన్ని సిద్ధాంతాల వల్ల ఈ ప్రొఫెషన్, అంటే ఇక జర్నలిస్ట్ అంటే అతనికి సాలరీ ఇప్పుడు ఎంత అయిపోయిందంటే అండి, పాపం అందరు జర్నలిస్ట్ చూస్తాం కదా, మన ఈవెన్ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ లో నేను కూడా సభ్యున్ని కాబట్టి నేను దానిలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, కాలర్ ఎగరేసుకుని వెళ్ళి కూర్చోవచ్చు. కలెక్టర్ కూడా మనకి మంచి గౌరవం ఇస్తాడు, ఎస్పీలు లేకపోతే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ గౌరవం ఇస్తారు. కానీ ఇంట్లో మాత్రం జర్నలిస్టులు కష్టపడుతూనే ఉంటారు. ఇంట్లో వాళ్ళకి మాత్రం వాళ్ళకి చేయాల్సిన పనులు వాళ్ళు చేయలేని పరిస్థితుల్లోనే చాలా మంది జర్నలిస్టులు నాకు తెలుసు. ఒకనొక సందర్భంలో గతంలో ఏం జరిగిందంటే, ఇది అన్ని ప్రభుత్వాలు చూడాలి అనే ఒక పరిస్థితి అప్పట్లో క్రియేట్ చేశారు. నిజానికి చెప్పాలంటే ప్రొఫెషనల్ గా ఎంతైతే వాళ్ళకి శాలరీ రావాలో, ఎంతైతే వాళ్ళకు కెరీర్ నిలబడాలో, వాళ్ళ అంటే అన్ని ప్రమాణాలు మారినప్పుడు, గవర్నమెంట్ ఉద్యోగుల ప్రమాణాలు జీవన ప్రమాణాలు మారినప్పుడు జర్నలిస్టుల జీవన ప్రమాణాలు కూడా మార్చడంలో ఎక్కడో తప్పిదం జరిగింది. అందుకే ఈ ప్రొఫెషన్లకు రావాలంటే భయపడే వాళ్ళు ఉన్నారు, లేదంటే విపరీతమైన కరప్షన్ కూడా అట్లాగే వచ్చింది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే ఒక వాతావరణం బిల్డ్ కాకపోతే రాబోయే రోజుల్లో జర్నలిజం అనేది నిజంగా పడిపోతుంది. ఇది బ్యాలెన్స్ చేయాలి. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరం ఎవరైనా కానీ మంచి జర్నలిస్టులు రావాలని కోరుకోవాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. మంచి జర్నలిస్టులు అంటే ఎవరు అని అంటే, ఏ మీరు ఐడియాలజికల్లీ ఏమన్నా కావచ్చు, ఏ వేరే ఐడియాలజీ ఉన్నవాడు కావచ్చు, ఇంకో ఐడియాలజీలు ఉన్నవాడు కావచ్చు, నిజాయితీగా ఉండేవాళ్ళని ఆదరిస్తున్న రోజు వాళ్ళకి ఇంకొంతమంది రావాలన్న ఆలోచన పుడుతూ ఉంటుంది. అది అంటే అఫ్కోర్స్ ప్లాట్ఫామ్స్ మారిపోయాయి, డిస్రప్షన్ జరుగుతోంది, ఒక రకంగా కొత్త తరం వస్తోంది, కొత్త ప్లాట్ఫామ్స్ ఎమర్జ్ అవుతున్నాయి కాబట్టి మేబీ ఇన్ఫ్లుయెన్సర్సే రేపొద్దున జర్నలిస్టులు, ఆ ప్రొఫెషన్ మారిపోతుంది కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లే జర్నలిస్టులు అవుతారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కి మంచి పేరు ప్రతిష్టలు కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నాయి, ఒకందుకు మంచి పరిణామమే. ఇండివిజువల్ ఇండిపెండెంట్ మనుషులు పెరుగుతున్నారు కదా, ఒక సంస్థలో పనిచేయడం దగ్గర నుంచి తానే సంస్థగా మారే పరిస్థితులు పెరుగుతున్నాయి కదా, ఒక రకంగా మంచి పరిణామం. అంటే మీరు అన్నదానికి నేను సమాధానం కరెక్ట్గా చెప్పానో లేదో తెలియదు, కానీ నాకైతే ఏమనిపిస్తుంది అంటే అండి, ఇది చాలా పవిత్రమైనటువంటి ప్రొఫెషన్ అండి. ఈ ప్రొఫెషన్ ని ఆ పవిత్రతను కాపాడే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం సమాజం చేస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీస్.
2: Thank you very much, Sai Garu.
1: You want to hold or?
2: No, that's okay. Let others, you know, join the call. Thank you so much to both of you. And thank you, Vijay Garu, for doing this for years now. Yeah. Thank you.
1: Anjali, let's take a break and come back. We already lost at 8:30, so let's take a break, Anjali.
3: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
4: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231. 6666231.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chat Bhavan, in multiple locations. For details, visit chatbhavan.com.
1: Time is running out. Don't miss her chance to learn AI-powered training with Java, AIML, SDET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. హీస్ అ సీరియల్ ఎంటర్‌ప్రెనర్ అండ్ టెకీ అండ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ రియలైజింగ్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్. హీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ ప్రైసింగ్ అండ్ ద లేటెస్ట్ రియాలిటీ ట్రెండ్స్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ డ్రీమ్ హోమ్ కలని సాకారం చేసుకోవాలంటే కాల్ నాగరాజ్ ఫర్ ఫ్రీ కన్సల్టేషన్ అట్ 408-805-4653 ఆర్ విజిట్ www.nagrajhome.com. ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లుకల నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్ డాట్ కామ్ ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, మైసూర్, మ్యాంగ్లూర్, వైజాగ్, విజయవాడ, కోచి, కోరికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October. శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్. అన్ ఈవెంట్ బై my square feet.
4: వెల్కమ్ బ్యాక్ టు ద షో అండి. ఈ రోజు మనతో ఒక విశిష్టాతి సాయికృష్ణ గారు ఉన్నారు, అమినూరి సాయికృష్ణ గారు. వి హ్యావ్ ఎ కాలర్ ఆన్ ద లైన్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ హలో తెలంగాణ. మీ పేరండి?
5: నమస్కారం అండి, నా పేరు నిరుపమ చేబియన్.
4: నిరుపమ గారు నమస్కారం, ఎట్లా ఉన్నారు?
5: బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ది షో విత్ సాయికృష్ణ అవనూరి గారు.
4: సనాతన ధర్మం అని వినిపిస్తే బీరియాలో మీరు తప్పకుండా దాంట్లో ఉంటారు.
5: ధన్యవాదాలు. మనందరం అదే కోణంలో ఉన్నాము, సో మీరు కూడా అందుకనే చేస్తున్నారు ఈ షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ సాయికృష్ణ అవనూరి గారు ఆన్ యువర్ ఛానల్ అండి. నేను మీ ఛానల్ కూడా చాలా క్లోజ్ గా ఫాలో అవుతూ ఉంటాను. యూఆర్ డూయింగ్ అన్ ఎగ్జాంపులరీ వర్క్.
4: థ్యాంక్ యూ సో మచ్ అండి నిర్పమ్ గారు. చెప్పండి, సాయికృష్ణ గారికి ఏమైనా క్వశ్చన్ ఉందా?
5: తప్పకుండా. సాయికృష్ణ గారు, నేషనల్ సభ అనేది భారతదేశంలో ఉంది, కానీ ఇలాంటి ఛానల్ ఇక్కడ కూడా యుఎస్ లో ఒకటి పెట్టాలి అంటే ఏం చేయాలి దానికి?
6: అదే మళ్ళీ ఇక్కడ పెట్టాలి అంటే, యా ఆల్రెడీ ఇక్కడ చాలా మంది చూస్తున్నారండి. అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ పీక్స్ లో ఉన్న టైంలో మనం ఉన్నాం కాబట్టి. బట్ యా ఒక పాయింట్ మాత్రం నిజమేనండి, నేషనలిస్ట్ హబ్ ఏం చేస్తున్నామంటే మేము అంటే గ్లోబల్ అఫైర్స్ ని తెలుగులో ఇస్తున్నాము అండ్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అండ్ ఇండియాలో జరుగుతున్న పరిణామాల మీద మేము అందిస్తున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఫాలో అవుతున్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ప్రవాస భారతీయులకు సంబంధించినటువంటి అంశాలు తెలుగు నాట ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. డెఫినెట్లీ తెలుగు నాట కానివ్వండి, మన ఇండియన్స్ లో కూడా ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. లిటరల్లీ ఇక్కడ చాలా కమ్యూనిటీ కూడా చాలా పెద్దగా అయింది కాబట్టి మేబీ ఇప్పుడు విజయ్ గారు అండ్ చాలా మంది ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ పర్టికులర్ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏ ఇష్యూస్ ఉన్నా గానీ మా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాట్లాడండి. విజయ్ గారు, నేను ఐ వాంట్ టు టేక్ యువర్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ నాకు కూడా అనిపిస్తుంది ఇవన్నీ తీసుకోవాలి అంటే ఈ కోఆర్డినేట్ ఇక్కడ నుంచి అక్కడికి ఇక్కడ ఏం జరుగుతుందో మనం అక్కడ వాళ్ళకి చెప్పడము, అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ వాళ్ళకి తెలియడము, ఇవన్నీ చేయాలి. అందుకే వివేకానందారు
4: అంటే మీకు సాయికృష్ణ గారు ఒక చిన్న విషయం చెప్తాను. నేను మొన్న వెళ్ళినప్పుడు అంటే ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అమెరికాలో ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, అందరు వాపస్ వచ్చేస్తారు 2 ఏళ్లలో అని అన్నారు కదా. మొన్న మాట్లాడుతున్నప్పుడు ఒక అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మేనేజర్ అట, నేను పార్క్ లో వాక్ చేస్తా ఉన్నాను 6:30 తను వచ్చారు. మాట కలిపితే నేను మీరు ఎక్కడ ఉంటారు, ఇక్కడే పక్కన ఉంటారు? లేదండి, నేను అమెరికాలో ఉన్నాను, మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చాను, ఒక 20 నిమిషాలు వాక్ చేద్దామని వచ్చానంటే ఎట్లా ఉందండి, అందరు వాపసు వస్తున్నారట, మీరు వస్తున్నారంటే ఎందుకు వస్తారండి అని. ఐ గేవ్ హిమ్ స్టాటిస్టిక్స్ హౌ డీప్లీ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సొసైటీ. అండ్ ప్రతి 5 మందిలో ఒక డాక్టర్ మనమే ఇక్కడ, ప్రతి 8 మంది CEO లో ఒక CEO ఇప్పుడు ప్రస్తుతం మనమే ఉన్నాం. ఇంత డీప్గా చెప్పే వరకు నెక్స్ట్ డే ఆయన ఒక 25 మందిని పిలిచాడు. అందరు పిల్లలు అమెరికాలోనే ఉన్నారు, వాళ్ళందరికీ ఒకే భంగం ఏంటంటే వాళ్ళ పిల్లలు రేపు వచ్చేస్తారేమని. అందరికీ సిటిజన్షిప్లు ఉన్నాయి, గ్రీన్ కార్డులు ఉన్నాయి. సో అంటే యా వి సంబడీ నీడ్ టు స్పీక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యుఎస్ఏ అండ్ దీస్ ఆర్ ఆల్ టెంపరీ చేంజెస్ అండి, వాట్ ఎవర్ దీస్ ఆర్ అండ్ విల్ డెఫినెట్లీ ట్రాన్సిషన్ బ్యాక్ టు వేర్ వి వర్. దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అండ్ యా ఐఎమ్ వెల్కమ్ అండి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ ఐ కెన్ డెఫినెట్లీ స్పీక్ విత్ స్టాటిస్టిక్స్ ఆన్ దాట్.
6: అదే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది నిజంగానే చాలా మందికి తెలియదు. అంటే ఏ చిన్న ఇష్యూ వచ్చినా గానీ మనం చిలువలు పలువలు చేయడం అనేది ఎక్కువైపోయింది, అది ప్రాబ్లమ్.
4: అది జర్నలిస్ట్లేనండి, చేస్తుంది కూడా జర్నలిస్ట్లే.
6: అంటే ఇక నిజమే, నేనేం చేయలేను, నేను అపాలజీస్ చెప్తానులేండి. మా
4: క్వశ్చన్ ఉంది, మీకు ఒకరు పంపించారు అంటే జాతీయ భద్రత వంటి సున్నితమైన అంశాలపై రిపోర్ట్ చేసేటప్పుడు కూడా నిజాలు భావోద్వేగాన్ని బాధ్యతను మర్చిపోయి చేస్తారు. కానీ మీ విషయంలో ఈ మూడింటి మధ్య చాలా సమతుల్యతను పాటిస్తారు మీరు. యూ బ్యాలెన్స్ ఇట్ అవుట్ వెరీ వెల్, సో వెల్ దట్ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అండ్ యూ షో రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద నేషన్. దట్స్ వెర్ యు ఆర్ మేకింగ్ ద డిఫరెన్స్ అన్నమాట.
5: సాయికృష్ణ గారు, ఒకసారి మీ ద్వారా ఒకసారి వినాలనుంది రేడియోలో, మనసా వాచా కర్మణ దేశహితం కోసం ఒకసారి మీరు చెప్పరా మీ నోటు ద్వారా?
6: మీరు అట్లా సడన్ గా ఇట్లా అడిగితే నేను ఎస్, మనందరం కూడా మనసా వాచా కర్మణ దేశహితం కోసం మనందరం పునరుక్తం అవ్వాలండి. ఇది మనందరి బాధ్యత, ప్రతి ఒక్కళ్ళం అంతే, ప్రతి ఒక్కళ్ళం. లైక్ ఇప్పుడు విజయ్ గారు అన్నట్టుగా ఏదైనా కానీ మన దగ్గర ఏ చిన్న విషయమైనా సరే చాలా పెద్దగా చేసే అలవాటు ఉంది కాబట్టి నిజాన్నిజాల్ని పరిశీలించకుండా అది ఏంటో కరెక్టో కాదో తెలుసుకోకుండా జస్ట్ ఫస్ట్ అది చెప్పేసి ఇప్పుడు మరి దారుణం ఏమైపోయిందంటే జర్నలిజం ఇప్పుడు ఇట్లా వచ్చిందంటే అండి, థంబ్నెయిల్ జర్నలిజంలోకి వచ్చామండి మనం. నాకు అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, బాధగా కూడా ఉంటుంది. మీరు ఎంత పెద్ద కాంటెంట్ ఎంత గొప్ప కాంటెంట్ చేస్తున్నావు అనేది అక్కర్లేదు, థంబ్నెయిల్ ని బట్టి అసిటిఆర్ అంటారు కదా క్లిక్ త్రూ రేటు, సో థంబ్నెయిల్ డిసైడ్ చేస్తుంది. సో నేను ఎంత గొప్పగా మాట్లాడినా కానీ ఆ ఎస్యూ అనే వాడు అక్కడ ఉండ కూర్చున్నవాడు లేదన్నా ఇది పోదన్నా ఇట్లా చేస్తేనే పోతుంది అన్న అంటే లేదు లేదు పోకపోయినా పర్వాలేదురా బాబు నువ్వు ఆగు అని చెప్తూ ఉంటాను నేను. ఇట్లా చాలా మంది చెప్పరు ఆబ్వియస్లీ. సో మంత్స్ ఒక్కసారి ఏదో కొంచెం ఎగ్జాజరేట్ చేస్తే వార్తని ఎక్కువ మంది చూస్తారు అని అనుకుంటారు, కానీ దానివల్ల ప్రమాదం సార్, చాలా ప్రమాదం. ఇప్పుడు చూడండి మీరు చాలా మందికి, మొన్న నేను ఇది కాదు సార్ కోవిడ్ టైంలో నేను చూశాను, ఒక జర్నలిస్ట్ డైరెక్ట్ గా చెప్తున్నాడు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే సంవత్సరంలో చచ్చిపోతారట అంటాడు. లిటరల్లీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ప్యానిక్ గా ఉన్నాం మనం అందరం. సో నేను అది చూశాను, నేను డైరెక్ట్ గా చూశాను, అరే మనం పానిక్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు పాండమిక్ టైంలో మనము కొంచెం బాధ్యతగా ఉండాలా వద్దా, అట్లాంటి టైంలో కూడా మనం మాట్లాడే సందర్భాలు ఉంటాయి. సో అంటే యా ఎప్పుడు ఉంటది, మాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు సార్, బ్యాలెన్స్ చేస్తుంది నేచర్ ఎప్పుడు కూడా.
4: అంటే ఇంకొక క్వశ్చన్ అండి, మనకి ఎక్కువ టైం లేదు సాయికృష్ణ గారు, అంటే భారతదేశం ప్రస్తుతం ఒక పెద్ద మార్పు దశలో ఉండాలని ఉందని చాలా మంది ఎన్ఆర్ఐలు అనుకుంటున్నారు. మీరు థర్డ్ వరల్డ్ కంట్రీ టు బికేమ్ థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీ, ఆఫ్ కోర్స్ ఇట్ స్లిప్ డౌన్ అగైన్ నౌ, బట్ స్టిల్ వీ హవ్ సీన్ వాట్ ఇస్ వాట్ బిగ్ చేంజ్ దట్ కుడ్ బి షోన్ టు పీపుల్. ఈ అంటే మీరు మీ దృష్టిలో ఈ మార్పు దశ అనేది నిజమనే భావిస్తున్నారా?
6: 100% అండి, డౌట్ ఏం అక్కర్లేదు. అసలు పాస్ట్ 12 ఇయర్స్ లేదా పాస్ట్ 20 ఇయర్స్ మన గ్రోత్ స్టోరీ బాగుంది, చాలా పర్ఫెక్ట్ గానే గ్రో అవుతూ వస్తున్నాం, ఎకానమికల్ గా మనం పెరుగుతూనే ఉన్నాము అండ్ మన కొనుగోలు శక్తి పెరుగుతోంది. మీరు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా కావచ్చు, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇక్కడ గత నెల రోజు అండ్ 20 డేస్ నుంచి నేను ఇక్కడ అన్ని ప్లేసెస్కి వెళ్తున్నానండి, డెన్వర్ వెళ్ళాను, కొలంబస్ వెళ్ళాను, అటు ఈస్ట్ కోస్ట్ లో చాలా వరకు న్యూజెర్సీ, న్యూయార్క్, డీసీ, నార్త్ కెరాలినా అంతా తిరిగి ఇక్కడికి వచ్చాను మళ్ళీ బే ఏరియాకి. సి మీరు ఇక్కడ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా కనబడుతుంది కదా, నేను 2024 ఎలక్షన్స్ టైంలో ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిరిగాను, సుమారు 6,200 కిలోమీటర్స్ తిరిగాను నేను బై రోడ్. యునో అక్కడ కూడా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా పెరిగింది. మన దగ్గర ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ యుఎస్ లో కనబడుతున్న రెస్ట్ ఏరియాస్ దగ్గర నుంచి ఇవన్నీ పెరిగాయి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ అయింది. అండ్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్స్ అనుకోండి, డొమెస్టిక్ ట్రావెల్ నేను ఇక్కడ డొమెస్టిక్ ట్రావెల్ చేస్తున్నాను, ఎయిర్పోర్ట్ లో అక్కడ చేశాను, దెర్ ఇస్ నో డిఫరెన్స్ అసలు. నిజంగా మాట్లాడితే అక్కడ కూడా సేమ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఈ మధ్య పెరిగింది. అండ్ మీరు హైదరాబాద్ నుంచి మీరు ఈ మధ్య కాలంలో అయితే హైదరాబాద్ లో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకోవాలి అని అంటే ఢిల్లీకి అసలు చాలా కష్టంగా ఉంటది, అంత రద్దీ ఉంది. పీపుల్ ఆర్ యూజింగ్, ఇంటర్లీ పోతున్నారు కదా. ఇప్పుడు వందే భారత్ లాంటి ట్రైన్లు వచ్చాయి. మనం అంటే మరీ మనం యుఎస్ లో ఈ రోజున్న ఎగ్జాక్ట్ స్టాండర్డ్స్ లో మనం అక్కడ ఉండకపోవచ్చు కానీ, బట్ ఎస్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ లిటరల్ గా
4: మాట్లాడుతున్నాం.
6: అండ్ ఇప్పుడు పవర్ ఉండేది, గతంలో మనం పవర్ హాలిడేస్ చూసేవాళ్ళం, అసలు ఇండస్ట్రీస్ కి పవర్ ఇవ్వని పరిస్థితులు ఉండేది కదా. ఇప్పుడు మనం గత 10 ఏళ్ళలో అసలు పవర్ హాలిడే అనే మాట విన్నామండి ఎక్కడన్నా? నేను జర్నలిస్ట్ గా నేను ఎక్కడ మేము రిపోర్ట్ చేయలేదు. ఎలక్ట్రిసిటీ ఫుల్ గా ఇస్తున్నాము అండ్ ఇండస్ట్రీస్ గ్రో అవుతున్నాయి. ఈవెన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ విజయ్ గారు, గతంలో మొబైల్ మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి నుంచి ఈ రోజు 2.3 లక్ కోర్ ఇండస్ట్రీ మనం బిల్డ్ చేయగలిగాం. డిఫెన్స్ సెక్టర్ గతంలో మనం అసలు ఇంపోర్ట్స్ మీద ఆధారపడే రోజు నుంచి ఈ రోజు సుమారు 80-90% ప్రోడక్ట్స్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంటున్నాం ఆర్మీ అవసరాల కోసం, ఇండిజినస్ టెక్నాలజీ. అండ్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ యాజ్ వెల్ నౌ 32,000 crores 2025-26 లో 32,000 crores ఎక్స్పోర్ట్స్ చేశాం డిఫెన్స్. అండ్ బై 2030 1 లక్ క్రోర్స్ చేయబోతున్నాం. యూనో ఇన్ ఆంధ్రప్రదేశ్ దెర్ ఇస్ 5th generation ఫైటర్ జెట్ ని మనం డెవలప్ చేసుకుంటున్నాం, మనం తయారు చేస్తున్నాం. 35 కల్లా 5th generation ఫైటర్ జెట్ వస్తుంది, అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. సో యా, ఇండియా ఇస్ గ్రోయింగ్ ఇన్ బిగ్ టైమ్ డిఫెన్స్ టెక్నాలజీలో, మనకు అన్ని రకాలుగా పెరుగుతోంది. ఓన్లీ థింగ్ ఈస్ అమెరికాలో ఉన్నటువంటి ఈ సిస్టమ్ ఇంకా అక్కడ రాలేదు. మనకు రోడ్లు వచ్చాయి, ట్రాఫిక్ రూల్స్ ని పాటించట్లేదు.
4: కల్చర్ చేంజ్ జరగాలండి, కల్చర్ చేంజ్. చల్తా హై అనే కల్చర్ ఇండియాలో ఉంది, చల్తా హై అనే కల్చర్ ఉంది. ఇంకొకటి మనవాడు అనుకునే భావన ఉంది, అది కులం కావచ్చు, మతం కావచ్చు, మన సర్కిల్ కావచ్చు, ఏదో ఒకటి మనోడు చేస్తే తప్పు లేదు అనేది ఒక ఇది.
6: లేదు, క్రమక్రమంగా అది కూడా పోతుంది, మనం మారుతున్నాము సార్. మనం గర్వంగా రాబోయే రోజు, నేను నిన్నాక ఇండి అక్కడ నుంచి అమెరికా నుంచి వరకు వస్తున్నారట కదా, వెనక్కి వస్తున్నారట కదా అని అంటుంటే గనక, ఒకవేళ వెనక్కి వచ్చేవాళ్ళు ఎక్కువైతే గనక, అది ఒక రకంగా చెప్పాలంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, అవును మంచిదే, వచ్చరాంగ్ అది మంచిది కదా అనుకోవాలి, అంతేగాని అదేదో మనము ఎస్ ఛాలెంజెస్ ఉంటాయి.
4: మనకి టైం అయిపోతుందండి, అయిపోతా ఉంది. మీరు మార్పు నిజమని చెప్పారు చివరిగా, చాలా మంచిది. యాక్చువల్ గా ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అడగడానికి, మీ నుంచి చాలా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఇంకొక షో చేద్దాము, మీరు ఇండియా వెళ్లిన తర్వాత అక్కడ నుంచి కూడా చేయొచ్చు, సేమ్ ప్రాసెస్ మెయింటైన్ చేస్తూ. ఎందుకంటే యు ఆర్ వెరీ నాలెడ్జబుల్ అండ్ జాతీయ భావాలుండి జాతీయత ఉన్న వాళ్ళకి చాలా తక్కువ మంది ఉంటారు. ఎంతసేపు సెన్సేషన్ క్రియేట్ చేయాలనేదే ఉంటుంది జర్నలిజం లో, కానీ మీలాక దేశ అంటే దేశం గురించి మొదట ఆలోచించి జర్నలిస్ట్ చాలా మంది తక్కువ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ బీయింగ్ టుడే.
6: ఫస్ట్ మీకు అభినందనలు, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇంకా 10x 20x పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఎనీథింగ్ మనకు మన తెలుగు ప్రాంతాల నుంచి ఏదైనా కానీ నేషనలిస్టర్ కూడా మీ ప్లాట్ఫామ్ తో డెఫినెట్ గా అనుసంధానించబడి ముందుకు వెళుతుంది. అండ్ మీ ప్రేక్షకులకు మీ శ్రోతలకు కూడా నా కృతజ్ఞతలు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి
4: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అంజలి. సైనింగ్ ఆఫ్ విజయ్ చావా టుడే.

0: ని ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October. శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్ అన్ ఈవెంట్ బై మై స్క్వేర్ ఫీట్.
1: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, a top dollar realtor. Make your move today.
2: This is Sheetal. I am the founder of ApsaraSkincare.com. If you want glowing, firm, spotless skin, then I'll urge you to use Apsara products. We offer natural Ayurvedic products for all skin types and concerns like dark spots, rapid aging, dullness. Visit us at ApsaraSkincare.com. Go natural. It is good karma.
3: Discover your true potential with Bay Area's top astrologer, Dr. Saket Bhatia. With Saket Ji's guidance, you will make the right decisions in career, finances, and relationships and will navigate life's challenges with confidence. Don't leave your future to chance. Call 408-639-5300 or visit saketbhatia.com.
4: This is a special alert to all Americans who own a vehicle with less than 200,000 miles with an auto warranty about to expire or with no warranty coverage at all. Due to a decline in the economy, CarShield is announcing a low-cost, month-to-month vehicle protection plan that is now available to the public to save any driver out-of-pocket expenses on future auto repairs. Call now to find out how you can pay almost nothing for covered auto repairs. Yes, you heard that correctly. Pay almost nothing for covered auto repairs. An open phone line has been established for all drivers to call for a free quick quote. Call 800-274-5104 now. Drivers who are covered will not have to pay for covered repairs again. This protection plan is at an all-time low. Additionally, drivers who activate this vehicle protection today will also receive free roadside assistance, free towing, and car rental options at no additional cost. Call us for your free quick quote today. 800-274-5104. That's 800-274-5104. What do you have to lose? Call 800-274-5104. Again, 800-274-5104.
5: You're listening to KSJO HD2 San Jose.
6: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
7: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
8: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Anaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
9: ఒక దాంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్‌వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
10: నేను పనికి రాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్‌వేర్ ని మాత్రమే వాడతాను.
9: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
10: ప్రైవసీ ఎవరికి కావాలండి?
11: If you are not one of these people, you may want to try Zoho One.
12: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
9: Zoho One. ఒకదాంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్‌వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
10: నేను పనికి రాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్‌వేర్ ని మాత్రమే వాడతాను.
9: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
10: ప్రైవసీ ఎవరికి కావాలండి?
12: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
13: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
14: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
8: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
6: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
15: ట్రావెలోపాడ్
6: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
14: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఏం టెక్స్టైల్ చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
9: Zoho One.
10: Raju, నేను ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాను. మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాను, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాను, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
11: చెప్పాలే కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
10: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద.
0: బై
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

పెద్దమ్మాయి 18 చిన్న సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 నీళ్ళు నోసుకుందంట. రంగుల్ రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటే మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Good morning, America. Some good old-fashioned summertime showers.
10: Trump, good morning.
11: Good morning.
12: What's your message on this?
13: Scraping your mouth.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహోవాన్.
7: జోహోవాన్ ఇస్ అన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPAD.

0: ఎందుకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
9: Zoho One.
10: Ladkiyon ke liye nahi hai. Please, nahi suna. Please.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యువర్లో మన బస్సు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది.
1: Hey, don't stop dancing. Pona galu loading.

0: control.
1: Hey, don't stop dancing. Punakalu loading.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఓరి వారి ఇంకా వింటున్నారా పాలు? ఎప్పుడు వద్దాం రా ఊర్లో కొన్ని అక్క.
1: ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టినావా?
0: ఓరి వారి ఇంకా వింటున్నారా పాలు? ఎప్పుడు వద్దాం రా ఊర్లో కొన్ని అక్క.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Ikali Ahuru. ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
7: ఉండిపోదాం.
6: ఎలా? టైం అయిపోతుంది కదా.
7: ఆపేద్దాం.
6: అలా సినిమాల్లోనే అవుతుంది.
7: అయితే అక్కడికే వెళ్దాం.
6: ఏ హీరో అలా ఎలా?
7: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit Nagaram.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
1: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్.
2: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: 8054653 or visit nagrajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Raju, neppudu van kodutunnandu? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
7: చెప్పలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
6: తుడపక్లే, చిన్నగా రాసుకో.